98.5 2000 FM. Ninety-eight point five 2000 FM.

E adesso siediti su quella seggiola. Stavolta ascoltami.

0: una parola ancora.
1: Parole, parole, parole.
0: Ascoltami.

శుక్లపక్షం దశమి తిథి శనివారం ఆగస్ట్ 22, 2026. తలచితినే గణనాథుని, తలచితినే విఘ్నపతిని, తలచిన పనిగా తలచితినే హేరంబుని, తలచిన నా విఘ్నములు తొలగుట కొరకున్ అని ప్రాచీన కాలం నుండి నేటి వరకు, అనగా నాటికి నేటికి ఏనాటికి ప్రతి పనికి ముందు వినాయకుడిని నమస్కరించి పూజించడం ఆనవాయితీ. ఈరోజు ఈ తెలుగువాణి కార్యక్రమం కార్యసిద్ధి కోసం ఆ నరకుంజరుడు మహాగణపతిని మనసారా నమస్కరిస్తున్నాం. ఈరోజు భక్తిరంజని కార్యక్రమంలో ఆనందమే అడుగులై ఆలాపమే నాదమై నర్తించే పార్వతీ మానసపుత్రుడు మనసులో వెలుగై నిలుస్తాడు. ఈ ఉదయం మీ హృదయాల్లో భక్తి, శాంతి, ఆనందం నింపడానికి వస్తోంది ఒక అద్భుత గణపతి కృతి, శ్రీ గణపతి తాళం. విఘ్నాలను తొలగించే వినాయకుడు, అమ్మ ప్రేమతో ఆవిర్భవించిన దేవుడు, ఆ పార్వతీ మానసపుత్రుని మనసారా స్మరించుకుందాం, భక్తిలో మునుగుదాం.

దిమ్నం తరి కుతరి జణ కుకుకు తద్ది కుకు తకిట డింగ్ గుటి గుణకు తద్ది తరిత తరిత

தக்கிட்ட தக்கிட்ட தக்கிட்ட தத்தோ பிரமத்த.

0: தாக்கெடுத்தக்க தடுக்கெடுத்தக்க தகஜும் தாக்கெடுத்தக்க தடுக்கெடுத்தக்க தடுக்கெடுத்தக்க தாம் தடுக்கெடுத்தக்க தாம் தடுக்கெடுத்தக்க தடுக்கெடுத்தக்க தாம் தடுக்கெடுத்தக்க தாம் தடுக்கெடுத்தக்க தடுக்கெடுத்தக்க தடுக்கெடுத்தக்க தடுக்கெடுத்தக்க தடுக்கெடுத்தக்க தடுக்கெடுத்தக்க தாம்
1: அணியான்.
2: வெல்கம் பேக். திஸ் இஸ் தெலுங்குவாணி 98.5 எஃப்எம் ரேடியோ 2000.
1: ఈనాటి కార్యక్రమానికి మా శీర్షిక గుర్తుకొస్తున్నాయి, పాత కొత్త మంచి చెడు అన్ని. అంచేత ఇవాళ ప్రత్యేకంగా ప్రశ్న అంటూ లేదండి, ఈ వారం ప్రశ్న అంటూ అభిరుచి గల శ్రోతలు మా రేడియో స్టేషన్కి ఫోన్ చేసి మీ చిన్ననాటి ఆనందాన్ని

0: వెళ్ళి మీ సందేశాలను పెట్టవచ్చు. అందులో ఒకరిని ఎంపిక చేసి వారికి స్వాగత్ బిర్యానీ హౌస్ వారి $25 గిఫ్ట్ వోచర్ని అందజేస్తాము. మా రేడియో స్టేషన్ నెంబర్ 02-8530-1725. మరొకసారి 02-8530-1725. ఈ తప్పకుండా మీరందరూ కాల్ చేసి మీ అనుభవాలు పంచుకుంటారని ఆశిస్తున్నాము. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలను విని మన కార్యక్రమంలోకి వెళ్దాం.
1: నమస్కారం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ప్రపంచమంతటా ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేశారు. దక్షిణాది అభివృద్ధికి కలిసి నడుద్దాం సదరన్ జోన్ కౌన్సిల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదనలు ఇచ్చారు. ప్రముఖ నటి షావుకా జానకి గారు కన్నమూత. 16 ఏళ్లకే చార్టర్డ్ అకౌంటెంటు, భారతీయ టీనేజర్ ప్రపంచ రికార్డు. ఇలాంటి ఎన్నో వార్తలు మీకు 9:30కి వినిపిస్తాం.
0: ఇప్పుడు మన కార్యక్రమంలోకి వెళ్దాము. ఇవాళ మన కార్యక్రమ శీర్షిక గుర్తుకొస్తున్నాయి, పాత కొత్త మంచి చెడు అని.

ఈ మధ్య ఓటీటీలో గుర్తుకొస్తున్నాయి అన్న ఒక వెబ్ సిరీస్ చూశానండి. అందులో కథానాయకుడికి చిన్న ప్రమాదం జరిగి గతాన్ని మర్చిపోతాడు. అతనితో ఉన్న అతని చిన్ననాటి స్నేహితులందరూ కలిసి వాళ్ళ స్నేహం ఎలా మొదలైంది నుంచి ప్రస్తుతం దాకా జరిగిన విషయాలన్నీ చెప్పడం, అవన్నీ మనకి చూపిస్తూ ఉంటారు. కథ చివరికి సుఖాంతం అవుతుంది అనుకోండి, కానీ ఒక ట్విస్ట్ ఉంటుంది చిన్నగా. కానీ వాళ్ళ చిన్నప్పటి స్నేహాలు, ఆ చిన్నప్పటి అల్లర్లు, ఆ నలుగురు మగపిల్లలు అన్నమాట, వాళ్ళ చిన్న స్కూల్ నుంచి ఒక చిన్న లవ్ అఫేర్, వాళ్ళ ఆ పిల్లనే పెళ్లి చేసుకోవడం అన్నమాట. ఆ పిల్ల ఎవరో కాదు, మళ్ళీ ప్రిన్సిపాల్ కూతురే. సో చాలా సరదాగా జరిగింది. వాళ్ళ కొట్టుకోడాలు, వాళ్ళ అల్లర్లు, అదంతా చాలా చూస్తుంటే చాలా నచ్చింది అనమాట. అవన్నీ చూస్తుంటే వెంటనే నా చిన్నప్పటివి అవన్నీ గుర్తొచ్చి వెంటనే మా అక్కలకి ఫోన్ చేసి, చూసారా మనందరం ఇలా చేసేవాళ్ళం కదా అని చాలా మంచిగా ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. అఫ్కోర్స్ అందరికీ నచ్చాలని లేదు, కానీ మాకైతే ఆ సరదా అల్లరి అంతా చూస్తుంటే చాలా డీసెంట్గా ఉండడంతో చాలా నచ్చింది అనమాట. అప్పుడే అనుకున్నాను, నిజమే కదా, అందరికీ ఉంటాయి కదా, అండ్ మనందరం ఇప్పుడున్న మనందరం ఒక స్పెషల్ అన్నమాట. అంటే మనందరం 70, 80, 90 కిడ్స్, మనకున్న చిన్నతనం ఇంకెప్పటికీ రాదు, ఎవరికీ రాదు. అంటే మనందరం టెక్నాలజీలోకి వచ్చి రాకుండా ఉన్నప్పటి రోజులు కదా. సో మన చిన్నతనం వేరే, అందుకోసం గుర్తు చేసుకుంటే నిజంగా అది ఒక మొహం మీదకి ఒక నవ్వు వస్తుంది, అది కదా అది కదా అంటూ. అందుకోసం ఈ మధ్య చూస్తున్నారు కదా చాలా వెబ్సైట్లో, వాటిల్లో 90s kids, 80s kids అని వాళ్ళందరూ స్పెషల్గా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే 2000s kids దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఆ తర్వాత వాళ్ళకి ఇంకా కరోనా ఉందేమో చెప్పుకోవడానికి, కానీ బట్ అదర్వైజ్ మిగతా వాళ్ళెవ్వరికి ఏమి స్పెషాలిటీ లేదు, మనకుంది ఆ స్పెషాలిటీ. అవన్నీ తలుచుకుంటుంటే చిన్నప్పుడు అన్నీ అంటే రేడియో చూడలేదు కానీ ఆ టేప్ రికార్డ్ చూశాను, మొదటి టేప్ రికార్డ్, మొదటి టీవీ చూసాను ఇంట్లో, అలా మొదటి కార్ అని అన్నీ అవన్నీ. ఇప్పుడు పిల్లలకి వాటి వాల్యూ తెలియదు, కానీ మనం చూసినాం కదా అవన్నీ, మనకి ఒక ప్రివిలేజ్, అంతా ఎంజాయ్ చేశాం కదా. దాంతో ఇలా చేసుకోవాలి, మీ అందరితో పంచుకోవాలి, అందరం కలిసి ఈ అనుభవాలను పంచుకోవాలి అనిపించి ఈ గుర్తుకొస్తున్నాయి శీర్షికతో మొదలెట్టాను అనమాట ఈ ప్రోగ్రాము. ఇవాళ కొంచెం నావన్నీ సుత్తి కొట్టకుండా చెప్తాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. నావి విని మీకేమన్నా గుర్తొస్తే మీరు కూడా కాల్ చేసి చెప్పచ్చు, మాతో పంచుకోవచ్చు. ఫోన్ చేసి చెప్పలేని వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళి పెట్టినా మేము ఆనందంగా అందరితో పంచుకుంటాం. సో అదనమాట ఇప్పటికి ఈ కార్యక్రమంలోకి వెడితే, చిన్నప్పటి అందమైన జ్ఞాపకాలు అవి మనసులో ఒక్కసారిగా వెలిగే చిన్న దీపాల్లా ఉంటాయి. ఏ బాధ ఉన్నా కాసేపు మృదువుగా కరిగిపోయేలా చేసే శక్తి వాటికి ఉంటుంది. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్న

0: ఉన్నాయి అంటే మనసు ఏదో సురక్షితమైన ప్రేమతో నిండిన చోటికి తిరిగి వెడుతోంది అన్నమాట. చిన్నప్పటి జ్ఞాపకాలు ఎందుకు అంత అందంగా అనిపిస్తాయి? ఆ రోజుల్లో మన చిన్నవాళ్ళం, కానీ మన ఆనందాలు చాలా పెద్దవి, బాధలు చిన్నవి, మన ప్రేమ మాత్రం పెద్దది. మన చుట్టూ ఉన్నవాళ్ళు, అమ్మ నాన్న, అమ్మమ్మ నానమ్మ, తాతయ్యలు మావయ్యలు అందరూ మనల్ని చూసే చూపు పూర్తిగా నిస్వార్థం. మనకి ఏదైనా కావాలనుకుని లభిస్తే ప్రపంచం మొత్తం లభించినట్టే అనిపించేది. మానవ జీవితంలో అత్యంత మధురమైన, నిష్కల్మషమైన ఘట్టం బాల్యం. బాధ్యతలు, ఒత్తిళ్ళు లేని ఆ రోజులు ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక తీపి గుర్తుగా మిగిలిపోతాయి. వయసు పైపడుతున్న కొద్దీ ఉద్యోగ వ్యాపారాలు ఎంత బిజీగా ఉన్నా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాల్యం అందించే హాయ్ అంతా ఇంత కాదు. నేను మాట్లాడే బాల్యం 70, 80, 90ల్లో ఉన్న బాల్యం. పెద్దగా కష్టాలు లేని తెలియని బాల్యం. చదువుకుంటూనే ఆటలు ఆడడానికి సమయం ఉన్న, ఆడడానికి స్నేహితులు ఉన్న బాల్యం. కాలచక్రంలో ఎంత ముందుకు వెళ్ళినా ఆ రోజును మళ్ళీ వస్తే ఎంత బాగుండు అని అనుకోతగిన బాల్యం. కంప్యూటరు, సెల్ ఫోను లేని బాల్యం. బడి నుండి ఇంటికి వస్తే చూసుకోవడానికి అమ్మ కానీ, మా అమ్మ తాతయ్యలు కానీ ఉన్న బాల్యం. ఆపాత మధురం లాంటి జ్ఞాపకాలు ఈనాటి జంజీలకు తెలీదు, అర్థం అవ్వదు. అంచేత అర్థం చేసుకునే వాళ్ళతో పంచుకుంటున్నా ఇవాళ. అంటే మనందరం అండి. అది నేను చాలా ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారేమో ఇంటికి పెద్ద కొడుకు, మాకు 4 అత్తయ్యలు, 1 బాబయ్య. మా తాతగారు, నానమ్మ మాతోనే ఉండేవారు. దాంతో ఏముంది, అందరూ మా ఇంటికే వచ్చేవాళ్ళు. మేము 4 ఆడపిల్లలం, 1 మగపిల్లాడు. సో ఇది చెప్పాలంటే హౌస్ఫుల్ అన్నమాట మాది ఎప్పుడూను. 3 గదులు ఇల్లు. ఎలా సర్దుకున్నాం ఇప్పుడు తిరిగి చూసుకుంటే సర్దుకున్నాం అలాగే. అందులో ఒక వంటిల్లు, వంటిల్లో పడుకోలేవాళ్ళు కాదు. ఒక గదిలో అందరం ఎలా పడితే అలా పడుకునేవాళ్ళం. అంతే, అయ్యి లేచామంటే అందరి మొహాలు చూసుకునేవాళ్ళం. లేచిన దగ్గర నుంచి అందరితో మాట్లాడుకునేవాళ్ళం. ఒకటే టాయిలెట్ ఉండేది, అందరం స్కూల్కి రెడీ అయ్యాం. ఒక్కళ్ళని చదువు మిస్ అవ్వాల, ఎవరు ఉద్యోగాలు మిస్ అవ్వాలి, కానీ అందులోనే ఒక ఆనందం వెతుక్కున్నాం. సినిమాకి వెళ్ళి వచ్చేవాళ్ళం. అలా గంటలు గంటలు భోజనాల దగ్గర కూర్చుని దాని మీద విమర్శలు చేసుకుని ఎంత బాగా ఎంజాయ్ చేసాడు. అందులో మేము 5 గురు ఉండడంతో మాకు బయట వాళ్ళు, అఫ్కోర్స్ మేము బయట వాళ్ళని బాగా కలిసేవాళ్ళం, కానీ మాకు వేరే వాళ్ళు అక్కర్లేకపోయేది. మా 5 గురులోనే మాకు ఎన్నిలాగా కబుర్లు వచ్చామంటే, కాకుండా మా నాన్నగారు పెద్దవాడితో మా అత్తయ్యల పిల్లలు వాళ్ళందరూ కూడా మేము వేరే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి వెళ్ళనిచ్చేవారు కాదు నాన్నగారు, వాళ్ళే మా ఇంటికి వచ్చేవారు. దాంతో మాకు నిజం చెప్పాలంటే నేను పెళ్లి ముందర ఒక ఎగ్జామ్ రాయడానికి ఫస్ట్ టైం వైజాగ్ వెళ్ళా. అంతే, ఆ తర్వాత పెళ్ళైన అడుగు పెట్టిన వేళ తర్వాత పెళ్ళి అవడం, వైజాగ్ రావడం, ఇంకా అదే విదేశాలకు వచ్చాడు. ఇలా అందుచేత మేము ఎవరో మహా అయితే ఓ తిరుపతి కూడా పెళ్లి కాకుండా 2 సార్లు వెళ్ళాము. అంతకు మించి మేము ఎక్కువ తిరగలేదన్నమాట. దాంతో మాకే ఇంటికి రావడంతో మేము 5 గురు, మా వాళ్ళు అదే 3 గదుల ఇళ్ళులో అందరికీ 5-5 గురు పిల్లలు, మొత్తం 35 మంది ఉండేవాళ్ళం అండి 3 గదులు ఇంట్లో. వేసవికాలం వస్తే మీకు తెలుసు కదా అందరికీను 5 ఇంటి నుంచి పొమ్మనేవారు పైకి, ఆ పైనే ఉండేవాళ్ళం, అందరూ అక్కడే ఉండేవాళ్ళం, అందరూ పైనే ఉండేవాళ్ళం. ఏ ఇంట్లో పనులు, నీళ్లు పట్టాల్సి వచ్చేది కదా అప్పుడు బావిలోంచి, అందరం లైన్ చెయ్యండి రా అంటే మొత్తం లైన్ కట్టి మొత్తం అందరం పనులు చేసి ఒకేసారి చేసుకునేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. వేసవికాలం వచ్చిందంటే వాళ్ళందరూ చదువులు ఎలా ఉన్నా మావ ఇంటికి వెళ్ళిపోవాలి అని గబగబగబ సర్దేసి కూర్చునేవారు. మా ఒక అత్తయ్య పిల్లలు బెంగళూరులో ఉండేవాళ్ళు, వాళ్ళకి ముందుగా అయిపోయేవు పరీక్షలు. మా తాతగారు ముందే ఉత్తరం రాసేవారు, ఫిబ్రవరిలోనే రాసేసేవారు. మా పిల్లలకి ఏప్రిల్కి ఇప్పటికి అవుతాయి, మీ పిల్లలు అప్పటిదాకా రావడానికి వీల్లేదు, మా పిల్లలు చదువుకోవాలని మా తాతగారు రాసేసేవారు. మాదైతేనే కానీ వాళ్ళు అందుకోసం లిటరలీ మేము ఇవ అప్పుడు ఒంటిపోటు పాళ్ళలో మనకి ఎగ్జామ్స్ అయ్యేవి కదా, మా ఎగ్జామ్ అయ్యి వచ్చే టైంకి అంటే ఇంటికి వచ్చే టైంకి వాళ్ళు వచ్చేసేవారు అనమాట. అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుని అంటే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా రోజుకు వచ్చేసేవారు. మళ్ళీ రేపు స్కూళ్ళు మొదలవుతాయంటే అందరు వెళ్ళేవారు. దాంతో మాకు అసలు ఆ చిన్నప్పుడు అంటే మాకు ఆ వేసంకాలం, వేసంకాలం అత్తయ్యలు పిల్లలు అందరం ఈ హౌస్ ఫుల్. ఏ ఆ వేసం సెలవుల్లో 2 సినిమాలు చూడనిచ్చేవారు మమ్మల్ని, ఒక ఎగ్జిబిషను, ఒక సర్కస్సు. ఇంకా అసలు అదే ప్రపంచం అని ఏమి కొట్టుకుని ఎంత వెయిట్ చేసావు. ఇప్పుడు మా అబ్బాయి అంటున్నాడు, నేను మొన్న ఏదో సర్కస్ గురించి అంటే, అమ్మ నేను ఎప్పుడు సర్కస్కి వెళ్ళామని నువ్వు ఎప్పుడు చెప్తావు, నేను ఎప్పుడు చూడలేదమ్మా. నిజమే రాని, ఎందుకంటే వాడు చిన్నప్పుడు తీసుకెళ్ళాం, కానీ ఇంకా మనకి ఇప్పుడు టీవీలో అన్నీ వచ్చేటంత ఇంట్రెస్ట్ పోయింది కదా. వాడు అంటుంటే నిజమే రా, మన ఇద్దరం వెళ్దాం రా ఈసారి, అక్కడ రోజ్ హిల్ సెంటర్లో ఉంటుంది కదా ఈసారి ఎప్పుడైనా వెళ్దాం, నిజమేను. మేమంతరం అప్పుడు మనకి సర్కస్ అంటే ఎంత గొప్పగా పులులతో సింహాలతో ఆ కార్టూన్లు అదికోసం అవన్నీ ఇంకా అసలు మాకంటే వేసంకాలం అంటే మా అందరికీ చిన్నతనం అంటే మేమందరం కలిసి మేమందరం ఉన్నది ఇదే బాగా గుర్తన్నమాట. ఎంత ఎంతలా అంటే మాకు వెంటనే అటుకు వెళ్ళిపోతాం. మా కజిన్స్ అందరం ఇలా అనగానే నేను వాళ్ళు అనగానే వాళ్ళందరూ పెట్టడం మొదలెట్టారు వాళ్ళ అభిప్రాయాలు. అవునే ఇది చెప్పు, అవునే ఇది చెప్పు, మనందరం ఇలా చేసాం కదా అంటే నిజంగా ఇట్స్ లైక్ మా అందరికీ ఒక అంటే బ్యాక్ ఆ రోజులు గుర్తు తెచ్చే ఒక మంచి చిన్నతనం అంటే చాలా మా వేసంకాలం మా ఇదే అనమాట. సో మీరందరికీ ఏమిటి ఉన్నాయి, మీ వేసంకాలాలు ఎలా నడిచేవి, మీ ఇంటికి వచ్చేవారా, మీరు ఊళ్ళు వెళ్ళేవాడా, మీరందరూ కూడా గుర్తు చేసుకుని ఒకసారి కాల్ చేసి చెప్పచ్చు మా నెంబర్కి. రవి నీ చిన్నప్పటివి.
1: నమస్కారం సోదరులందరికీ. చిన్నప్పుడు జ్ఞాపకాలు అంటే ప్రతి వాళ్ళకి అదొక ఉత్సాహం, తెలియని ఉత్సాహం మనలో వస్తుంది. ఇప్పుడు నాకైతే నా బ్రెయిన్లో నా చిన్నతనం ఒక స్టేజ్ నుంచి ముందుకి ఎంత ప్రయత్నించినా నాకు గుర్తురాదు. ఎందుకంటే నేను పెనుగోలు అనే గ్రామంలో పెరిగిన వాతావరణం ఎంతలా నా మీద ప్రభావం పడిందంటే ఆ పెనుగోలు గ్రామం ముందు నా చిన్నతనం ఒక్కటి కూడా గుర్తురాదు. ఎంత ప్రయత్నించినా ఆ ప్రతిసారి విశాఖపట్నం వెళ్ళినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మని అడిగి నేను చిన్నప్పుడు ఇంకా ఏం చేశాను, ఇంకా ఏం చేశాను, ఎలా అల్లరి చేశాను అని చెప్పి అలాగా అడిగి తెలుసుకునేవాడిని. కానీ ఆ పెనుగులు గ్రామం ఎందుకో నాలో బాగా బలమైన ముద్ర వేసింది. సో నా కట్ ఆఫ్ లైన్ ఎలా ఉందంటే పెనుగులు నుంచి నా బ్రెయిన్ ఎప్పుడు ఎంతలాగంటే మా గ్రామం ప్రభావం పడిందంటే నా మీద విశాఖపట్నం నుంచి తునికి వెళ్ళే ప్రతి ట్రైన్లో కూర్చున్నా సరే యలమంచిలి స్టేషన్ దాటాక వరహానది ఎప్పుడు వస్తుందా ఆతృతగా డోర్ దగ్గర నిల్చుని మరీ చూసేవాడిని. ఎందుకంటే మా గ్రామం జంట గ్రామం, పెనుగొల్లు ధర్మవరం, ఆ జంట గ్రామాల మధ్యలోంచి ప్రవహిస్తుంది వరహానది. నేను అక్కడ ఉన్నప్పుడు ఒకే ఒకసారి వరద వచ్చింది. ఏదో తెలియని మమకారం, ఆ వరహా నది అంటే ఏమిటో తెలీదు. అర్ధరాత్రి నిద్రలో కూడా ఏసీ కంపార్ట్మెంట్లో ఇప్పుడు ప్రయాణిస్తున్నాం కాబట్టి పెద్ద వెళ్ళి అర్ధరాత్రి చూడడం కష్టం, కానీ డే టైంలో అయితే కంపల్సరీగా డోర్ దగ్గరికి వచ్చి ఆ వరహా నది క్రాస్ చేసిన బ్రిడ్జ్, చిన్న బ్రిడ్జ్ క్రాస్ చేయగానే ఆ గాలి పీల్చుకుంటే ఉన్న కిక్కే వేరు. అంతేకాదు విశాఖపట్నం నుంచి అన్నవరం వెళ్ళాలన్నా బై రోడ్ వెళ్తుంటే కంపల్సరీగా పెనుగులు గ్రామంలోకి కారు మళ్ళవలసిందే, డైవర్షన్ లేకుండా అవదు పరిస్థితి. మా ఇంట్లో వాళ్ళందరూ గోల ఎగనెస్ట్గా ఉంటారు. ఇప్పుడు ఆ గ్రామంలో ఎవరూ లేరు, మనకి ఆ ఇల్లు కూడా మనకి లేదు. ఆ ఇల్లు ఇచ్చేసాం అందరికీ, వేరే వాళ్ళకి అమ్మిస్తాం కదా, వేరే వాళ్ళు ఉంటారు కదా అంట అన్ని నన్ను డిస్కరేజ్ చేస్తారు. కానీ ఎవరు ఎంత డిస్కరేజ్ చేసినా నేను మటుకు కంపల్సరీగా నేను మటుకు కారులో ఉన్నానంటే కనీసం ఒక్క 5 నిమిషాలైనా ఆ ఉన్న ఒక వీధిలోకి టర్న్ అయ్యి కారు హైవేలోంచి వెళ్ళి ఆ ఇంటి ఎదురుగుండా నిల్చుని నేను గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలు తలుచుకుంటూ అలా నిల్చుని పోతాను. కానీ అదేమిటో విచిత్రం, నాకు తెలిసిన వాళ్ళు ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు ఆ గ్రామంలో. వాళ్ళకి నేను మూర్తిగారు మనవడు వచ్చాను అంటే మా మామని మూర్తిగారు అనేవారు, మూర్తిగారు మనవుడు వచ్చారు అని చెప్తే చాలు వాళ్ళు ఉన్న తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా పరిగెట్టుకుని వచ్చి ఏం బాబు బాగున్నావా, ఏం రవి బాగున్నావా, నన్ను చాలామంది రవి అనేవాడు, కొంతమంది సూర్యుడు అనేవారు, మా తమ్ముడిని చంద్రుడు అనేవారు. అలా విజయనగరంలో కూడా పెరిగినప్పుడు అక్కడ కూడా నన్ను సూర్యుడు మా తమ్ముడిని చంద్రుడు అనేవారు. సో ఆ రవి బాగున్నావా అని ఆప్యాయంగా వచ్చి పలకరించి ఓ ఇల్లు చూస్తావా లోపలికి వెళ్తావా అని చెప్పి తాళాలు ఓపెన్ చేసి మొన్న 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అమ్మేసిన వాళ్ళు కూడా అవునండి మీ మామగారి పేరు చాలా విన్నామండి గ్రామంలో, మేము కావాలనే ఇల్లు కొనుక్కున్నాం, ఎందుకంటే మీ మామగారు మా చిన్నతనంలో మాకు చాలా సహాయం చేశారు, ఇల్లు అమ్మేస్తుంటే మేము ఈ ఇల్లు కొనుక్కున్నాం అని చెప్పి ఆ ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. అది ఒక మ్యూజియంలా తయారైంది. ఆ రూఫ్ అంతా కొలాప్స్ స్టేజ్ వస్తే దానికి టార్పాలైనా వేసి దాని ఆ ఇల్లుని అలాగే ప్రిజర్వ్ చేస్తున్నారు. దాని పక్కనే వాళ్ళు ఖాళీ స్థలంలో వేరే ఇల్లు కొట్టుకుని కనుక్కుని కట్టుకున్నారు, కానీ ఆ ఇల్లు అలాగే మెయింటైన్ చేస్తారు.
0: రవి చిన్నప్పటి గురించి వాళ్ళ వాళ్ళు చెప్పుకుంటారు, అంటే మా పెళ్ళికి వాళ్ళ వాళ్ళు వచ్చారు, వాళ్ళ వాళ్ళందరూ చెప్పడం, రవి నువ్వు ఇంకా అలాగే అల్లరి చేస్తున్నావు, ఎందుకంటే రవి చాలా ఫేమస్, బాగా అల్లరి చేసేవాట చిన్నప్పుడు. అందరూ అంటే మా అత్తగారు వాళ్ళు, వాళ్ళ నాన్నమ్మగారు వాళ్ళు, ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు కోల్ మైన్స్లో ఉండేవారు, ఆ అక్కడ వాళ్ళు అందరూ చెప్పుకునేవారు అనమాట రవి అల్లరి తర్వాత, ఎందుకంటే మిగతా ఇద్దరిది అల్లరి గుర్తులేదు, రవి మాత్రం చాలా ఫేమస్టా. సో వాళ్ళు మా పెళ్ళికి వచ్చి అడగడారు తర్వాత కూడా, ఒరే రవి నీ పిల్లలు అలాగే అల్లరి చేస్తున్నారు, నీ అంత అల్లరి చేస్తున్నారా అని. మా ఆడబడుచుకు ఒక్కొక్కసారి కుళ్ళు వస్తూ ఉంటుంది, నీకు ఎప్పుడు అన్నయ్యది గుర్తుంటుంది, నాది గుర్తుంటుంది ఏమిటమ్మా అని అంటుంది అనమాట. అంటే అత్తయ్య గారు అంటారు, వాడు ఎంత అల్లరి చేశాడంటే నేనే కదే చుట్టుపక్కల వాళ్ళు కూడా గుర్తుపెచ్చుకున్నారు, నువ్వు ఎంత మంచి పిల్లలా ఉండేవంటే నీవేవి గుర్తులేవే అంటుంటారు. అందుకోసం రివర్స్, నాకు గుర్తులేదని గొడవ చేస్తుంది మా ఆడపడుచు.
1: ఆ అల్లరంతా పెనుగోలు ముందు స్టేజ్లో జరిగిన అల్లరి. అప్పుడు అమ్మ నాన్నగారు వాళ్ళు బూర్కుండ, ఒరిస్సాలో బూర్కుండ అనే కాలనీ ఉండేది, అక్కడ వాళ్ళు ఉంటున్నప్పుడు నేను చాలా అల్లరి చేసేవాళ్ళని మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది. పాలు సీసా తాగినట్టే తాగేది, విసిరిసి మళ్ళీ పాలు కావాలని చెప్పి అల్లరి చేసేవాడిని చెప్పి ఎన్నిసార్లు చెప్తుంటుంది. అలాగే కాలనీలో ఆంటీలు ఉన్న వాళ్ళందరూ కూడా వంతులు వంతులుగా వేసుకుని నన్ను నన్ను అంతా వాళ్ళకి నన్ను తిప్పి ఆడించేవారట. సో ఆ మధుర క్షణాలు వింటుంటే ఏదో తెలియని అనుబంధం, తెలియని ఆత్మీయత. ఇంకా మళ్ళీ చెప్పుకుందాం, ఇప్పుడు ఒక పాట విందాం.

0: ఇప్పుడు మనకు శ్రోత లైన్లో ఉన్నారండి. నమస్కారం తెలుగువాణి.
1: నమస్తే అండి. లక్ష్మీ రవి గారు నిజంగానే గుర్తుకొస్తున్నాయి చిన్నప్పటి విషయాలు, పాత విషయాలు. నేను అసలు అంత అనుకోలేదు అన్ని వస్తాయని. సడన్ గా మీ కబుర్లు వినేసరికి నాకు ఇంకా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. ఏవేవో గుర్తొస్తున్నాయి, బోల్డ్ అని అన్ని చెప్పలేను. రెండే రెండు చెప్తాను. మేము కూడాను చిన్నప్పుడు విజయవాడలో చాలా పెద్ద ఫ్యామిలీ మాది కూడా అన్నమాట. బాబాయిలు, అత్త అందరూ ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం. మూడు అంతస్తుల మేడ అది. పైన పడుకునేవాళ్ళం, డాబా మీద పడుకునేవాళ్ళం, ఓపెన్ ఎయిర్లో భలే ఉండేది. మా బాబాయిలు అయితే, అంటే మా అమ్మ పెద్ద కోడలు అన్నమాట. సో బాబాయిలు ఇంకా కొంచెం యంగ్, లాస్ట్ బాబాయి ఇంకా కాలేజ్ వెళ్ళేవాడు. సో పడుకుని కథలు కథలు ఆ చందమామ, అంతే అందరం వింటాం ఇలాంటివన్నీ. నేను చందమామ గురించి చెప్పడం అవన్నీ, కానీ ఆ ఎక్స్పీరియన్స్ వాజ్ సో బ్యూటిఫుల్. ఆ చల్లగాలి అది చాలా బాగుండేది. తర్వాత మేమందరం వేరే ఊర్లు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ డాబా మీద పడుకోవాలి అనేసరికి భలే భయం వేసేది. అదేంటో తెలియదు, చిన్నప్పుడు అందరి మధ్యలో పడుకుని ఆ కథలు వింటూ మంచిగా చాలా బాగా నిద్రపోయేవాళ్ళం. మేము తర్వాత వేరే ఊరు మూవ్ అయిపోయి మా ఫ్యామిలీ ఒక్కటే ఉంది. మేము ఎప్పుడన్నా పైన పడుకుంటే అసలు నిద్ర పట్టేది కాదు. అంటే అందరిలో ఉండడం ఆ ఫీలింగ్ వేరు, ఒక్కళ్ళు ఉన్నాము మనం ఒక్కళ్ళమే ఉన్నాము ఆ ఫీలింగ్ చిన్నప్పటి నుంచి అలా ఉండేది అనుకుంటా. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, నేను మా అమ్మ వాళ్ళది ఊరు ఆకివీడు. సో ఆకివీడు హాలిడేస్కి నన్ను పంపించేది ఒక్కొక్కసారి, నన్ను ఒక్కదాన్ని వెళ్ళమనేది. మామయ్యలు ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళి, మామయ్యలు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు. సో డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్లో ఉండేవారు, కానీ అంతా ఒకటే స్ట్రీట్, ఆల్మోస్ట్ పక్క పక్క స్ట్రీట్స్ అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూ ఉండేదాన్ని. దారి పొడుగుతా అందరూ, ఏ పాపయ్య గారు అమ్మాయి వచ్చిందే, పాపయ్య గారు అమ్మాయి వచ్చిందే అని నా ఎదురుకుంటాను. ఇంకా అనేవారు, అమ్మని అడిగానని చెప్పే అనేవారు. నాకేమో ఏం అర్థమయ్యేది కాదు, ఎవరి పేరు తెలిసేది కాదు, పేరు అడిగితే ఏమనుకుంటారో అని. ఇప్పుడు ఇప్పుడు మనం బయట ఎక్కడికన్నా వెళ్తున్నా ఎవరు అలా పలకరించరు ఒకళ్ళు ఒకళ్ళని. ఎవరినైనా తలుపు కొట్టి మాట్లాడదాం ఏ టైంలో, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలన్నా కూడా గబుక్కుని తలుపు కొట్టి మాట్లాడలేము. అలాగా అప్పుడేంటంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరి ఇంటికి పడితే వాళ్ళ ఇంటికి, ఎవరు పడితే వాళ్ళు వచ్చేసేవారు తలుపు కొట్టేసేసి. ఇప్పుడు ఫోన్ చేస్తే కానీ వెళ్ళలేము.
2: నిజంగా పాత రోజులు అది అది ఆ ఫ్రెండ్లీనెస్ ఉండేది, ఆ నమ్మకం ఉండేది, వచ్చిన వాళ్ళ మీద నమ్మకం కూడా. ఇప్పుడు నమ్మలేం కూడాను, నమ్మేవాళ్ళం అంత చాలా. నిజంగానే ఆ కల్మషం లేని రోజులు అనిపిస్తుంది నిజంగా. అందుకే మనకి ఇప్పటికీ తలుచుకుంటే మొహం మీద నవ్వు, అంటే ఒక చిరునవ్వు వచ్చే కారణం ఆ కల్మషం లేకుండా ఉండడం. అంటే అదృష్టం కొద్దీ చిన్నతనం బాగా నడిచింది అనుకో, మన చిన్నతనం అనగానే నేను మొహం మీదకి నవ్వు వచ్చి మంచివే గుర్తొస్తాయి దేవుడి దయవల్ల. అందుకోసం అది ఎప్పటికీ గోల్డెన్ డేస్ అంటే నిజంగా అది గోల్డెన్ డేస్.
1: అవును, దట్స్ ట్రూ. నమ్మకం అన్నావు చూసావా, వెరీ ట్రూ. ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా మనకి మంచిది ఇచ్చినా సరే, కూపన్ ఇచ్చినా సరే,
2: ఏముంది కదా, మనం ప్రతిదానికి అనుమానిస్తున్నాం. అంటే ఆ ప్రశాంతత లేదు, ఆ నమ్మకం లేదు, అంటే ఆ నిష్కల్మషం లేదని మనకి తెలుసు. అందుకోసం నమ్మలేకపోతుంది. నిజంగా వాళ్ళు మంచివాళ్ళైనా మనం నమ్మలేకపోతున్నాం నిజంగా. చాలా థ్యాంక్స్ నీరజా, థ్యాంక్ యూ వెరీ మచ్, నిజంగా మాతో పంచుకున్నావు. అదే అండి, నా చిన్నతనం మా కబుర్లు విని ఇన్స్పైర్ అయ్యి అందరూ చేస్తుంటే చాలా సంతోషం. థ్యాంక్ యూ నీరజా,
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్.

0: రేడియో 2000 98.5 FM తరంగాలపై మీ అందరికీ పునఃస్వాగతం. మళ్ళా మన కార్యక్రమంలోకి వెళ్తే, చిన్నప్పుడు అదే చెప్తున్నా, ఇందాక వేసవి సెలవులు చెప్తున్నాను కదా, మేము ఐదుగురు ఉండడంతో మాకు వేరే వాళ్ళ కబుర్లు అక్కర్లేదు కదా. ఎవరు వచ్చినా ఏ పాట వచ్చినా ఇంటికి వచ్చి గుసగుసలాడేసుకున్నాం మా ఐదుగురులో. ఇప్పటికే అది నడుస్తుంది అనుకోండి, మాది ఎవ్రీడే మా కార్యక్రమం. అంటే మాకు ఒక ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళ మీద లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఇళ్లలో కబుర్లు, మా మూడు గదుల ఇళ్ళలో ఏముంది కదా, మా అమ్మ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అన్నీ వినేసేవాళ్ళు, అన్నీ విని వాటి మీద. సో మాకు ఇంట్లో ప్రతీది తెలిసేదన్నమాట. అందుకోసం మా గాసిప్పులు బాగా నడుస్తాయి, ఇప్పటికీ నడుస్తాయి అన్నమాట మాకు అవన్నీ. మా చిన్నతనాల్లో మెయిన్ ఏంటంటే 1978 నాకు బాగా గుర్తు, వేసవి సెలవులకి మా నాన్నగారు క్యారమ్ బోర్డు కొన్నారు. కాలర్,
1: నమస్కారం తెలుగువాణి. హలో అండి, ఉమా గారు శుభోదయం.
0: ఉమా గారు చెప్పండి.
2: చిన్నప్పుడు చేసి
0: చెప్పండి.
2: చిన్నప్పుడు చేసి చాలా ఉన్నాయండి, ఇప్పుడు మనకు 6 ఇయర్స్ వచ్చినాయి కదా, అన్ని మర్చిపోయాము.
0: ఏవి గుర్తున్నాయి చెప్పండి, ఏవి గుర్తున్నాయి?
2: ఆ రోజుకి ఈ రోజుకి గుర్తున్నది ఒకటే, నేను కాలవెన్లో పుట్టి కాలవెన్లో పెరిగి ఆస్ట్రేలియా వచ్చాను. కాలవెన్ను అంటే మా ఊరు చాలా గొప్ప అండి, కోట్లు లక్షలు వేలు నూర్లు, అదొకటే గుర్తుంది.
0: జనని జన్మభూమి, మీకు మీకు అది బాగా ఉండిపోయింది అనమాట. మీ చిన్నతనం అంటే మీకు, మీ చిన్నతన లైఫ్ అంటే మీకు కోలవెన్నే. మీకు
2: ఆ కోలవెన్ను అది ఇప్పటికి ఇంకా కోలవెన్ను అంటే చాలా గొప్పగా చెప్పుకుంటాం అండి.
0: అవును, మీ దగ్గర వింటూనే ఉంటాం మీ ఊరు. మేము విజయవాడలో ఉండడంతో మా కోలవెన్ను మాకు తెలుసు, మేము వినున్నాం బాగాను. సో అక్కడంతా బాగా మోతుబెర్లు వాళ్ళందరూ ఉండేవారు బాగాను.
2: లక్ష్మి గారు ఆ రోజుల్లో కోట్లు లక్షలు వేలు దూర్లు లేవు, కానీ ఇప్పుడు పెరిగిపోయింది.
0: అవును అవును, అంటే కాకపోతే మూతుపొరులు అదే పొలాల వాళ్ళు, వాళ్ళు అలాగా అంటే వ్యవసాయం మీద ఉండేవారు కదా, దాంతో అలాగా మాట అంతాను. అవును, చాలా సంతోషం. అదే అండి, మీరు ఈ మధ్య బాగా చేస్తున్నారు మీ ఊరికి కూడా. అది అదే అండి, గుర్తు పెట్టుకుని మన ఊరికి చేయడం అది గొప్ప. మీరు చక్కగాను
2: రామనాయుడు గారు వినాయకుడి గుడి కట్టించారు, అందుకని షోగార్డ్ సినిమాతో స్టార్ట్ అయిందండి కోరవిందం.
0: అబ్బో
2: మూవీలు
0: అవునా?
2: రామానాయుడు
0: చూపించేది మీ ఊరు దాది
2: కోలవెన్ను. మరి కోలవెన్ను అంటే ఏంటనుకున్నారు లక్ష్మి గారు, కోట్లు లక్షలు వేలు నూరు.
0: మీరు చెప్పచ్చేమోనండి మీ ఊరు వాళ్ళకి కోలవెన్నుకి ట్యాగ్ లైన్ ఇచ్చి కోట్లు లక్షలు కాదు అని మీరు చెప్పచ్చేమో ఒక ట్యాగ్ లైన్. మీరు అవులేండి, ఆ కనెక్షనే వేరు, పుట్టి పెరిగిన ఊరు. అవును, అదే అంటారు మీరు మీ కోలవెన్ను, నేను నా విజయవాడ ఎక్కడికి వెళ్ళా మరిద్దరు చెప్పుకుంటూనే ఉంటాం మరిద్దరు. ఏమిటది సిబిఎన్?
2: అది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు.
0: అవును,
2: అంతే అది.
0: చాలా సంతోషం అండి, చాలా సంతోషం అమ్మగారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యా
2: లక్ష్మి గారు, ఒకప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామంటే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం అండి.
0: ఇప్పటికీ చెప్పుకుంటున్నాం కదండి, మన ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ మనది, ఎప్పుడు గొప్పే, మన దేనికైనా గొప్పే మనం.
2: ఇప్పుడు ఆంధ్ర వాళ్ళం అంటే గ్రేట్ అండి.
0: అవును అవును,
1: ఆంధ్ర వాళ్ళే కదండి, తెలుగు వాళ్ళు అన్నా గ్రేటే, ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు.
0: ఇదివరకు తెలుగు ఆంధ్ర ఒకటయ్యేది, అంచేత మనం విడగొట్టుకోక్కర్లేదు. ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకోవాల్సి వస్తుంది ఆంధ్ర,
1: ఆంధ్ర ప్రాంతం సెపరేట్ గా చెప్పాల్సి
0: వస్తుంది. చాలా సంతోషం అమ్మగారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అదండి, ఇప్పుడు మా చిన్నతనంలోకి వెళ్తే, అప్పుడు 1978 మా నాన్నగారు మొదటిసారి మా ఇంటికి క్యారమ్ బోర్డు తీసుకొచ్చారు. అప్పటికి మాకు క్యారమ్ బోర్డు తెలియదు కానీ, అప్పుడు తీసుకొచ్చి మాకు అసలు ఎలా ఆడాలో కూడా చూపించారనమాట. ఇంకా అది మా జీవితంలో ఇప్పటికీ సిడ్నీలో మా ఇంట్లో క్యారం బోర్డు ఉంటుంది. మా అప్ప చెల్లెలు అందరిళ్లలోనూ ఆడినా ఆడకపోయినా ఒక గుర్తుగా మా అందరిళ్లలో క్యారం బోర్డు ఉంటుంది, కలిస్తే ఆడతాం మేము అందరం. అది ఎంతలా అంటే మాకు చిన్నప్పుడు ఆ వేసవి సెలవులకి ఇంకా ఎక్కడికి అంటే మధ్యాహ్నాలు వెళ్ళలిచ్చేవారు కదా కదా బయటికి, ఇంకా క్యారం బోర్డు మీద మీకు బఫేల్లో చూడండి మనకి భోజనాల దగ్గర లైన్లు ఎలా కట్టి కూర్చుంటాం, ఒకళ్ళు వెనకాల కూర్చుంటాం. వాళ్ళది అవ్వడం ఏంటి, కాయిన్ తీసుకోవడం, స్ట్రైకర్ తీసుకోవడం, కొట్టడానికి రెడీ కావడం. కాలర్ లైన్లో ఉన్నారు.
1: నమస్కారం తెలుగువాణి.
3: నమస్కారం అండి రవి గారు.
1: నమస్కారం సార్.
0: రావు గారు చెప్పండి.
3: బాగుందండి, చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, మీరు గుర్తుకొస్తున్నాయని చెప్పి. నాకు విషయంలో గుర్తు అంటే తర్వాత హైదరాబాద్ రోజులు సిడ్నీ రోజులు కన్నానండి, చిన్నప్పుడు స్కూల్లో గడిపిన రోజులే చాలా ఎక్కువ ముంబైలో. సో రవి గారిని సూర్యుడు అని రేపటి నుంచి నేను అలా పిలుస్తాను, రేపటి నుంచి నన్ను ప్రవీణ్ అని
1: పిలవండి.
0: ముంబై
3: ప్రవీణ్. అంటే ఆ రోజుల్లో అంటే 19 యాక్చువల్లీ మీరు ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముందు మీరు వాట్సాప్ పెట్టిన 2 రోజుల ముందు మా స్కూల్ అల్యూమిని చూస్తే కరెక్ట్ గా ఈ సంవత్సరానికి మా స్కూల్ మొదలుపెట్టి రేపు ఆగస్టు అది మొన్న 15వ తారీఖున ఆగస్టు 1వ తారీఖున కరెక్ట్ గా 80 సంవత్సరాలు పూర్తయిందండి స్కూల్ మొదలుపెట్టి. అంటే అంత లెగసీ ఉంది, అంత హిస్టరీ ఉంది. ఆ స్కూల్ జ్ఞాపకాలే జ్ఞాపకాలండి, తర్వాత ఈ కాలేజీలు ఇవన్నీ మర్చిపోతున్నాం.
0: అవును.
3: అది ఆ రోజుల్లో అది ఒకటే తెలుగు స్కూల్ ముంబైలో.
0: తెలుగు మీడియంలో చదివారా?
3: నేను తెలుగు స్కూల్లో చదువుకున్నాను, తెలుగు స్కూల్ గానీ ఇంగ్లీష్ మీడియం. అంటే ప్లస్ మా మేనత్తమ్మ ఆవిడ 1940s లోనే అంటే స్కూల్ మొదలు పెట్టక ముందే ఆవిడ ముంబై వెళ్ళిపోయారు ఆ రోజుల్లోనే పెళ్లి చేసుకుని. సో ఆవిడ ఏంటంటే చాలా కష్టపడి తెలుగు వాళ్ళందరినీ ఎక్కువ ఆంధ్ర స్కూల్లో జాయిన్ చేయాలి అని ఒక పెద్ద సంకల్పం చేసి అడ్మిషన్స్ ఇప్పించేవారు, తీసుకెళ్లేవారు పిల్లల్ని తీసుకెళ్లి మీరు తెలుగు స్కూల్లో చదివించండి, మీరు లేకపోతే వీళ్ళు అంతా మర్చిపోతారు అంటే నేను చెప్పేది 1940s లోనండి. అంటే మీకు ఆ రోజుల్లోనే అంత అవేర్నెస్ ఉంది అంటే చాలా గొప్పనే కదా. ఆ తర్వాత మా ఇల్లు స్కూల్ నుంచి 2 బస్సులకి 2 ట్రైన్లకి వెళ్ళాల్సి వచ్చేది, కానీ కావాలని చెప్పి మా ముగ్గురిని అక్కడ జాయిన్ చేశారండి ఆ స్కూల్లోనే. ఎందుకంటే మా మేనేజర్ అనలేరు, ఆవిడ ఒకటే అనేవారు అనమాట, మనం ఇంత కష్టపడి స్కూల్ ని మొదలు పెడితే మన పిల్లలు ఎవరైనా వేరే వాళ్ళని వెళ్ళమని చెప్తాం అని పెట్టారు. కష్టమా నష్టమా ఆ స్కూల్కి వెళ్ళేవాళ్ళమే. ఆ స్కూల్ జ్ఞాపకాలండి అలాంటివి ఈ రోజు కూడానండి. సోషల్ మీడియా పుణ్యమా అంటూ 73
0: కలుసుకోవడానికి మాట్లాడుకోవడానికి మళ్ళీ గుర్తు చేసుకోవడానికి బాగుంటున్నాయి. అవును,
3: 73లో మేము స్కూల్ వదిలేసి తర్వాత అప్పటికే మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అయిపోయి హైదరాబాద్ వచ్చేస్తే 73 ముంబైలో వదిలేసినా కూడా అండి ఈ రోజుకి కూడా నా పాత నేబర్స్ మేము ఒక వాడాలో ఉండే వాడా అని మీకు మహారాష్ట్రలో చాలా కామన్ అనమాట వాడి వాడా అనేది, ఆ వాడాలో ఉండేవాడు మొత్తం కలిపి 12 ఫ్యామిలీలు అండి, 12 ఫ్యామిలీలకి 2 టాయిలెట్లు అండి కామన్ టాయిలెట్లు. మళ్ళీ 3 బాత్రూమ్లు ఉండేవి, 3 అది ఎలా ఉండేది అంటే ఆ రోజుల్లో ప్రేమలు వెళ్ళిన ఇప్పుడు గౌకర్ మా స్కూల్ లేట్ అవుతుంది అనుకోండి మా పక్క వాళ్ళు అనేవారు, మీ ఇంట్లో బాత్రూమ్ ఖాళీ కలదు మా ఇంట్లో చేయి అనేవారు.
0: అవునండి, అడ్జస్ట్మెంట్ అవును, అందరు అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు. అవును,
3: అందులో మా వాడలో 10 ఫ్యామిలీలో మేము ఒక్కడే సౌత్ ఇండియన్స్ అండి, ఒక్కడే సౌత్ ఇండియన్, మిగతా అందరూ మహారాష్ట్రియన్స్. ఇప్పుడు నేను పెరిగిందంతా కూడా అంటే ఆ మహారాష్ట్రియన్ దాంట్లో ఎన్వైరన్మెంట్ లో పెరగటం వల్ల ఈ రోజుకి పెద్దవాళ్ళందరూ చనిపోయినా వాళ్ళ పిల్లలు నాకన్నా సీనియర్లు నాకన్నా జూనియర్లు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాం
0: మేమందరం,
3: ఇప్పటికీ పంచుకుంటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం, సరదాగాను చిన్నప్పుడు ఎలా చేసావు ఇలా చేసావు ఎలా అంటే ఒకసారి కావ్యాశ్రావాను మా మేము బాంబే పెళ్లికి వెళ్ళినప్పుడు మా పాతిని చూపిస్తాను తీసుకెళ్లాను, అప్పటికే ఇల్లు పడేసి మల్టీ స్టోరీ హైరైజ్ కట్టేశారు. సో అక్కడ ప్రమోదా అని కుల్కర్ణీజ్ అన్నమాట వాళ్ళ ఇంటి పేరు, ఆయన అన్నాడు ప్రవీణ్ పిల్లలు వచ్చారు నేను తీసుకొస్తానని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. ఆయన మరాఠీలో మాట్లాడుతుంటే వీళ్ళకి అర్థం కాదు, హిస్ టాకింగ్ అబౌట్ అనేవారు అనమాట. అంటే ప్రవీణ్ అని పిల్లలకి తెలియదు అంటే గుర్తుండదు, కానీ వాళ్ళ ఇంటి మా ఆల్బమ్ దొరికింది నా చిన్నప్పుడు ఫోటో.
0: దట్స్ నైస్.
3: పడే ఫోటోలు అవన్నీ దొరికాయి. దొరికేటప్పటికీ వాళ్ళు ఆయన అన్న అంటే ఇది ఎవరు గుర్తుపట్టు గుర్తుపట్టు అంటే ఇట్స్ యువర్ ఫాదర్ అని గబుక్కని మా కావ్యం చేసిన ఫోటో తీసేసుకుంది అక్కడి నుంచి. అంటే ఎన్నో గబకాలండి. చాలా సంవత్సరాల తర్వాత నేను ముంబై వెళ్ళాను. అంటే సిడ్నీ వచ్చిన తర్వాత ముంబై వెళ్తే మా నేబర్ అండి విశ్వదాదా అని ఉండేవాడు అనమాట. సిడ్నీ కూడా వచ్చాడు తను. వచ్చి త్రీ వీక్స్ నాతో ఉండిళ్ళాడు. ఈ పాసే తను అన్నాడు అనమాట, నువ్వు ప్రవీణ్ నీకు నీ పాతీలు గుర్తుండాలంటే ఇప్పుడే రావాలి, తర్వాత మేము డిమాలిష్ చేస్తున్నారు అన్నాడు. వెళ్తేనండి వాళ్ళ వైఫ్ హేమ వదిన మే వహిని అని వాళ్ళ వదిన, ఎందుకంటే మా చిన్నప్పుడు అంటే ఆవిడ పెళ్ళైనప్పుడు మేము ఇంకా చిన్నపిల్లలం, మేము అప్పటికి అంటే తెలిసి తెలియని వయసు అనుకోండి. ఆవిడండి ప్రవీణ్ దాదా చెప్పేవాడంట, ప్రవీణ్ విషు దాదా ప్రవీణ్ కి చిన్నప్పుడు తినేవాడు. మా తమ్ముడి పేరు ప్రదీప్ అండి. ఆ ప్రదీప్ ఇలా చేసే చిన్నప్పుడు చెప్తుంటే నాకు ఇష్టమైన ఒడిపెట్టిందండి ఆవిడ. నేను తర్వాత మా మదర్తో అన్నా అనమాట, మా చెల్లెలతో అన్నాను, ఏంటి అసలు వాడు అన్ని గుర్తుపెట్టుకున్నా అంటే మనకే గుర్తులేవనయా అంటుంది మా చెల్లెలు. ఆ ప్రేమ అవన్నీ చాలా గ్రేట్ మెమరీస్. సరే ఒక చెడు గుర్తుగా రావాలంటే మా వాడలో రవి అని ఉండేవాడు అండి. రవి అంటే మీకు బాంబే మహారాష్ట్ర మనకి నిర్లప్ ఫ్రై ప్యాన్స్ అని చాలా పాపులర్ ఇండియాలో ఒకప్పుడు. నిర్లప్ వాళ్ళు అబ్బాయి, మా నేబర్ మా ఇంటి పక్కనే ఉండేవాడు. మా ఇద్దరికి ఏజ్ గ్యాప్ అంటే జస్ట్ 1.5 months. సో ఇద్దరు ఎలా అంటే కవల్ లాగా ఉండేవాళ్ళం అండి, ట్విన్సే అసలు ఉండేవాళ్ళం. నా పుట్టినరోజు వాడి బట్టలు వచ్చాయి, వాడి పుట్టినరోజు నా బట్టలు వచ్చాయి, అలా ఉండేది అనమాట. కానీ కరెక్ట్ గానంటే ఇద్దరం కంబైండ్ స్టడీ చేసేవాళ్ళం. రవికి 4 అక్కలు అనమాట, వీడే లాస్ట్ ఇంట్లో ఫ్యామిలీ విపరీతాన్ని గారాబు అండి. అందులో కొంచెం హాస్టమర్లు ఇండస్ట్రీస్ అన్ని ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి. బట్ కరెక్ట్ గానండి మాకు చిన్నప్పుడు అంతా మా కంబైన్ స్టడీ అంతా వాళ్ళ ఇంట్లోనే జరిగేది. ఎందుకంటే 4 అక్కలు 4 పక్కలు కూర్చొని ద్వారపాలకుల్లా కూర్చొని లేకపోతే అష్టదిక్పాలలా కూర్చొని బెత్తాలు పట్టుకుని మాతో
0: చదివించారు.
3: బయటికి వెళ్ళి ఆడాలనే ఒక ఉండేది ఎప్పుడు, ఒక అన్నట్టు ఉండేది అనమాట గుమ్మం వైపు. సో అలా ఆ 4 అక్కలు మాట్లాడిచ్చి చదివించేవారు, అంతే చేసేవారు. అలా అలా మా హెచ్ఎస్సీ వరకు వచ్చామండి. మోస్ట్ అన్ఫార్చునేట్ అంటే ఇంకా కరెక్ట్ గా అంటే వేరే స్కూల్లో అండి, వాడు మరాఠీ స్కూల్లో చదివాడు, నేను ఆ తెలుగు స్కూల్లోను. కరెక్ట్ గా ఇంకా 2 రోజులు పరీక్షలు హెచ్ఎస్సీ పరీక్షలు ఉందనగా వచ్చనిపోయాడు, బ్రెయిన్ హెమరేజ్ అయ్యి. ఆ షాక్ అండి నాకు కొన్ని సంవత్సరాలు అలా వెంటాడుతుంది. కొన్ని సంవత్సరాలు ఎప్పుడన్నా నువ్వు పరెల్లో ఆ పాతింటికి వెళ్తే వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళు నన్ను చూడడానికి ఇష్టపడేవారు కదా, ఎందుకంటే నన్ను చూస్తే వాడు
0: గుర్తొచ్చారు కలిసి తిరిగారు. అలా
3: ఉండేది. మొన్న కూడా అండి ఒక లాస్ట్ ఒక 5-6 నెలల క్రితం, ఇప్పుడు రవి వాళ్ళ అక్కలు ఉన్నారు, ఇప్పుడు మీరా తయ్యి అని చిన్నదనమాట. తను ఊరికే తను ఔరంగాబాద్ లో ఉంటుంది, తను తన ఊరికి ఒక రోజు ఫోన్ లో మాట్లాడుతూ అంటుందన్నమాట, ఇలా ఇలా ఉండేది రా చిన్న రవి, నేను మా ఐలా ఫోటో షేర్ చేస్తే ఎంత క్యూట్ గా ఉంది, మా రవి కనుక బ్రతుకుంటే వాడికి చాలా అంటే కొన్ని మర్చిపోలేని సంఘటనలు అండి అటువంటివి.
0: అవును, అంటే కాకపోతే ఆ చెడు అయినా కూడా ఆ ఫ్రెండ్షిప్ గుర్తు వస్తుంది అతనితో మీకు తిరిగింది చిన్నప్పుడు. అంటే వాళ్ళతో మన అనుబంధం గుర్తొచ్చి మనకి హ్యాపీనెస్ ఇస్తూ ఉంటుంది.
3: అవును అవును అండి. అందులో ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు నేర్చుకున్న భాష, చిన్నప్పుడు పరిచయాలు అవన్నీనండి మనం జీవితంలో మర్చిపోలేము. అందుకే ఈ రోజు కూడా మరాఠీని నేను చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతున్నాను. అంటే ఇన్ని సంవత్సరాలైనా ఇప్పుడు ఆల్మోస్ట్ 53 ఏళ్ళు బాంబే వదిలేసి
0: ఇంకా ఉంది
3: మనకి, ఇట్స్ పార్ట్ ఆఫ్ మనకి. ఏదో నేను ఎవరితోనో ఒక మహారాష్ట్ర ఫ్రెండ్ తో నవ్వుతూ అన్నాను అనమాట, ఏంటంటే తెలుగు ఇస్ మై మదర్ టంగ్ అండ్ మరాఠీ ఇస్ మై స్టెప్ మదర్ టంగ్ అని. అంటే పెద్ద మనిషి ఆయన ఎక్స్ప్రెషన్ చూడాలి, ఓ అన్నాడు, ఏమంటే మీరు ఓలు ఆలు అనొద్దు, మా ఫాదర్ అలాంటి వాడు కాదు అని చాలా
0: మంచి. ఎందుకంటే అది చిన్నప్పుడు మనం ఫ్లూయెంట్ గా నేర్చుకునేది ఇంకెప్పటికీ మర్చిపోం. అలా అందులో ఆ టైంలో వేరే ఊళ్ళలో ఉన్న వాళ్ళకి చూడండి, ఇక్కడ కూడా చూస్తుంటే ఇప్పుడు మద్రాసులో పెరిగిన వాళ్ళందరికీ తమిళం ఎలా ఉంటుందంటే తెలుగు తమిళం వాళ్ళు ఈజీగా మాట్లాడేయగలరు.
3: అది కాకండి మన స్కూల్లో కూడాను ఆంధ్ర స్కూల్ పేరుకి ఆంధ్ర స్కూల్ అయినా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది. ఇయర్ 10 వరకు అంటే మేమది ఇయర్ 12 బ్యాచ్ అనమాట, మా బ్యాచ్ తో ఇయర్ 12 కంప్లీట్ అయిపోయింది మహారాష్ట్రలో. తర్వాత ఇయర్ 10 ఇంట్రొడ్యూస్ చేశారు, 10+2 ఇంట్రొడ్యూస్ చేశారు. మాది లాస్ట్ బ్యాచ్ అనమాట 73లో. అయితే ఇయర్ 10 వరకు అండి మాకు 5 భాషలు నేర్చుకోవాల్సి వచ్చేదండి కంపల్సరీగా.
0: 5 భాషలు,
3: హిందీ, హిందీ, తెలుగు, మరాఠీ, ఇంగ్లీషు, తర్వాత ఒక ఓరియంటల్ లాంగ్వేజ్ అంటే ఏదైనా సాంస్క్రిట్ కానీ ఫ్రెంచ్ కానీ జర్మన్.
0: ఐదు లాంగ్వేజ్ నేర్చుకుని ఇంకా మామూలు చదివే ఉంటుంది టైం కేసులో
3: సరిపోయేది కాదు. కానీ మరి హెచ్ఎస్సి వచ్చేటప్పుడు 14 పేపర్లు రావాల్సి వచ్చేది.
0: మన అదే రాసామండి అందరం, అలాగే రాసాం. 1-2 ఉంటుండే పేపర్లు, తెలుగు 1-2 అలాగే ఉండే కదా అందరికి.
3: ఇంకొకటి లాస్ట్ లో షేర్ చేసుకుంటా అండి, అనదర్ గుడ్ మెమరీ ఫ్రమ్ స్కూల్ ఏమిటంటే, మా నాకు క్లాస్ టీచర్ సి కనకాంబరాజు గారు అని ఉండేవారు ఇయర్ 5, 6, 7 మూడు సంవత్సరాలు. ఆయన తర్వాత స్కూల్ వదిలేసిన తర్వాత హి బికేమ్ జర్నలిస్ట్ అయిపోయారు. జర్నలిస్ట్ అయ్యి ఆంధ్రప్రభ పత్రికలో జాయిన్ చేసి కలిసారు, హైదరాబాద్ వచ్చేసారు. తర్వాత ఆయన ఆంధ్రభూమికి చీఫ్ ఎడిటర్ గా ఉండేవారండి. ఆంధ్రభూమి మ్యాగజైన్ వచ్చేది
0: గుర్తుందా,
3: ఆ మ్యాగజైన్ కి చీఫ్ ఎడిటర్. ఆయన ఫంక్షన్ లో కలిసి నేను అనుకుంటా ఉన్నాను ఈ శిఖరాజు గారు శిఖరాజ్ అని సంతకం పెడతాడు ఈయన, ఆయన ఒక్కడేనా అని
0: శిఖరాజు
3: అని నేను ధైర్యం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి నేను నమస్కారం అండి ఇలా ఫలానా అంటే ఫలానా ఎవరండి మీరు అంటే మీ స్టూడెంట్ మా స్టూడెంట్ నా స్టూడెంట్ ఎలా అవుతారు అన్నాడు ఆయన. అంటే మీరు బాంబేలో ఆంధ్ర స్కూల్లో పనిచేశారు అవును కదా, అవునన్నాడు. అది మీరు నాకు 5, 6, 7 మూడు సంవత్సరాలు క్లాస్ టీచర్ మీరు అంటే అప్పుడు గుర్తొచ్చాను ఆయనకి, మీరు ఇప్పుడు చేసిన ప్రోగ్రామ్ ఆయనకి అప్పుడు గుర్తొచ్చింది, గుర్తుకొస్తున్నాయి అన్నాడు ఆయన. అది ఎవరికి మీరు అంటే ఎక్కడ ఉండేవాళ్ళు పరేల్లో ఉండేవాళ్ళం, పరేల్లో అంటే ఆయన మా స్కూల్ బస్ లో వచ్చేవారు ప్రతి
0: శనివారం
3: సెకండ్ లాస్ట్ స్టాప్ అనమాట స్కూల్ బస్ లో. ఆయన ఏం చేసేవాడు లాస్ట్ స్టాప్ లో దిగి ఇంటికి నడిచిండేవాడు. ఎక్కడ ఉండే అంటే పరెల్లోను ఒక ఆయన ఉండేవారండి సిమెంట్ కంపెనీలో పనిచేసేవారు. అంటే మా ఫాదర్ ఏసీసీలో పనిచేసేవారు మా ఫాదరే. ఇంకొక ఫ్యామిలీ ఉండేది లక్ష్మణ్ రావు గారు, వాళ్ళు వెటర్నరీ కాలేజ్ లో మన లెక్చరర్. కరెక్ట్ కరెక్ట్. ఆయన సిమెంట్ కంపెనీలో చేసే ఆయనకి ఇద్దరు మోపిల్లలు అన్నాడు. అంటే మీరెవరు అన్నాడు పెద్ద ఆయన. అంటే మీ ఫాదర్ ఎప్పుడు వచ్చి కంప్లైంట్ చేసేవాడయ్యా, మా మా అబ్బాయి బ్యాగ్ పోగొట్టుకున్నాడు, లంచ్ బాక్స్
0: పోగొట్టుకున్నాడు.
3: అంటే అటువంటివి ఆయన చివరికి ఒక గెస్ట్ గా వచ్చిన ఆయన ఒక ఫంక్షన్ కి రసమయ్యండి, రసమయ్య ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఆయన అసలు ప్రోగ్రామ్ వదిలేసిన మేమిద్దరం కబురు చెప్పుకున్నాం.
0: ఆయన కూడా గుర్తుకొచ్చాయి అనమాట,
3: గుర్తుపెట్టుకుని. తర్వాత నేను ఏం చేస్తున్నావు అంటే ఇలా నేను ఇలా స్టేట్ బ్యాంక్ లో చేస్తున్నానండి, ఎక్కడంటే సికింద్రాబాద్. అదేంటయ్యా ఆంధ్రభూమి పక్కనే కదా, నడిచి రావచ్చు కదా, వచ్చి హలో చెప్పొచ్చు కదా అని. అంటే వీళ్ళ ప్రోటోకాల్స్ తెలియదు
0: కదండి.
3: తర్వాత నేను ఆంధ్ర ఆఫీస్ కూడా ఎదురుగానండి రాష్ట్రపతి రోడ్లో. అంటే ఒకసారి మీ ఫాదర్ కలవాలండి అన్నాడు ఆయన. అప్పుడు మా ఫాదర్ ని ఒక వారం రోజుల తర్వాత తీసుకెళ్లి ఒక 2:30 కూర్చుని వాళ్ళ ఆఫీస్ లో అండి ఆంధ్రభూమి ఆఫీస్ లో కూర్చుని పాత జ్ఞాపకాలన్నీ చదివారండి ఆయన కూర్చుని. ఎందుకంటే ఆయనకి ఆయన మెమరీస్ లో స్కూల్ మెమరీస్ టూ షార్ట్ అనమాట ఆయనకి, జర్నలిస్ట్ ఉండి. సో అలా శిఖరాజ్ గారిని కలిసా అనమాట. అది నిజంగా అది గ్రేట్ మెమరీస్. అది ఏంటంటే కలవడం
0: టీచర్లకు మనం గుర్తుండడం కూడా మనకు ఒక మంచి మెమరీ అవుతుంది. వాళ్ళు కూడా గుర్తు పెట్టుకుంటే మనకి ఇంకా స్పెషల్ డబల్ బోనస్ మనకి.
3: ఒక గ్రేట్ మెమరీ మా స్కూల్ అంటే టైం, ఆఫ్ కోర్స్ టైం పర్మిట్స్ అంటే మీకు ఈ జానీ లీవర్ అని ఉన్నారు గుర్తుందా, హిందీలో
0: కమీడియన్, తెలుగు హిందీ. అవును,
3: జానీ లీవర్ యాక్చువల్ నా క్లాస్మేట్ అండి, వేరే వేరే సెక్షన్ కానీ ఒకే బ్యాచ్. ఓకే, అయితే ఇయర్ 7 లో వాడు వాళ్ళు వాళ్ళ ఫాదర్ స్కూల్ ఫీజులు కట్టలేదని స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తే వాడు బయటకు వెళ్ళిపోయాడు. నా ఈజ్ అ బిగ్ కమేడియన్, బాగా సంపాదించాడు, మంచి పేరుంది, అన్ని ఉన్నాయి. అతను మా స్కూల్ కి ఎప్పుడు సపోర్ట్ చేస్తాడండి, ఏదో ప్రోగ్రామ్ ఏదో సంథింగ్ అని. అయితే ఇప్పుడు 80 ఇయర్స్ అయింది కదా, 80 ఇయర్స్ ఐ థింక్ 70th 10 ఏళ్ల క్రితం ఎప్పుడు ఒక స్కూల్ ఫంక్షన్ లో మా స్కూల్ ప్రిన్సిపల్ అడిగారంట జానీ లీవర్ నిన్ను, కానీ నువ్వు ఇంత హెల్ప్ చేస్తున్నావు స్కూల్ కి నీకేం చేయగలవు అని. అంటే ఆయన ఒకటే అన్నాడండి, అంటే ఆ రోజుల్లో షణ్ముఖానంద హాల్లోను, అది నేను చెప్పేది కాదు, 2-3 మరాఠీ ప్రోగ్రామ్స్ లో ఆయన సొంతంగా యూట్యూబ్ లో చెప్పాడు. ఆయన మరాఠీ ప్రోగ్రామ్స్ ఉంది యూట్యూబ్ లో, ఉన్నాయి వీడియోస్. ఆయన ఏంటంటే నేను స్కూల్లో చదువుకోలేని స్టేజ్ లో నేను ఫీజు కట్టలేదని నన్ను బయట పంపించారు, దాని తర్వాత నేను చదువుకోలేదు. కానీ రోజున అలా చదువుకోలేని ఎంతో మంది పిల్లలు ఆంధ్ర స్కూల్లో చదువుకుంటున్నారు, వాళ్ళ లిస్ట్ ఇవ్వండి, నేను చదివిస్తానంటానండి లక్ష్మీ గారు రవి గారు. ఈ రోజుకి దగ్గర దగ్గర 250 మంది పిల్లల్ని ఆయన కిండర్ గార్డెన్ నుంచి జూనియర్ కాలేజీలో చదివిస్తుంది.
0: చాలా సంతోషం అసలు, చాలా అసలు వనీ లేని అలాంటి
3: ఏంటంటే వాళ్ళ అసలు థాట్ చూడండి అసలు. అంటే తను స్కూల్ తనకి అవకాశం ఇవ్వలేదు కానీ అలాంటి నాలాగా నష్టపోకూడదు అని చెప్పి హెల్ప్ చేసేవాడు అనమాట. అతను మాది 50 ఇయర్స్ అల్యూమినీ అయినప్పుడు నేను బాంబే వెళ్ళలేకపోయాను కానీ తర్వాత నేను ఫోన్ లో 2 సార్లు మాట్లాడాను జానీతో. మాట్లాడితే అన్నాడు అన్న చాలా గుర్తు వస్తున్నాయి అన్న స్కూల్ అవన్నీ నువ్వు ఆ రోజుల్లో బాగా మాట్లాడతాను తెలుగు
0: ఎందుకంటే
3: డిస్ట్రిక్ట్ జనమల జాన్ ప్రకాశ్ రావు ఆయన అసలు పేరు.
0: అవును చెప్పాడు ఒకదారి చెప్పాడు అదంట్లో.
3: అసలు అది అవన్నీ గ్రేట్ మెమరీస్ అండి. మీరు అన్నట్టు మీ మీ పుణ్యమా అని పాత ఫోటో ఆల్బమ్ తిరిగేసినట్టు అయిపోయింది.
0: అదేనండి మనం సౌండ్ లో వెనక్కి పెడుతున్నాం, ఫోటోలు చూసుకోకుండా గుర్తు తెచ్చుకుంటున్నా ఇవన్నీ. అంటే ఫోటో చూస్తే మనకే ఉంటుంది, ఇలా షేర్ చేసుకుంటే అందరికి తెలుస్తుంది. నైస్ ఎక్స్పీరియన్స్ ఇది.
3: ఇంట్రోలో వేసిన పాట అండి అది నిజంగా.
0: మంచి
1: సాహిత్యం, మంచి ట్యూన్,
0: మన
1: జీవితానికి బాగా కనెక్ట్ అయ్యే పాట అది.
3: చక్రి ఏ లోకంలో
0: ఉన్నాడో అదే కదా మంచి పాటనిచ్చాడు మనకి. అవును
3: మన ఏక్ నిరంజన్ పాట కూడా ఒకటి లైఫ్ లాంగ్
0: గుర్తుంటాయి. గుర్తుకొస్తున్నా ఈ కార్యక్రమానికి కాల్ చేసిన రావు గారు మీకు ధన్యవాదాలండి. నిజంగా చాలా మంచి మీ అనుభవాలు మాతో పంచుకున్నారు, ధన్యవాదాలండి. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.
3: సూర్యుడి గారికి కామేశ్వర గారికి కూడా
0: నమస్కారం. థాంక్యూ,
1: ధన్యవాదాలు సార్. సార్ రావు గారు మీరు ఇంతకీ అన్ని చెప్పారు కానీ మీ చిన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ స్టోరీస్ చెప్పలే.
0: ఇప్పుడు అక్కడ దాకా రావట్లా, మన చిన్నప్పుడు అంటే స్కూల్ కి అందుకే.
1: అంటే రావు గారు అంటే రావు గారికి ఉన్నాయట.
3: వేరే
0: గుర్తుకొస్తున్నా మీద వేరే చేసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం 11వ క్లాస్ 12వ క్లాస్ లోపలికే స్టిక్ అవుదాం మనం. మీరు ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వాలి మాకు, అయ్యా మా ఆవిడ లేదు ఇప్పుడు చెయ్యండి ప్రోగ్రామ్ అని. నైస్ అండి రావు గారు, ధన్యవాదాలు, బాయ్ అండి. దీనికోసమే కదండి మనం చేసుకుంటుంది ప్రోగ్రామ్. ఇప్పుడు ఏముంది అందరం ఇలా పంచుకోవడానికే చేసుకుంటున్నాం మనం.
1: థ్యాంక్ యూ అండి,
3: బాగుందండి, చాలా సంతోషం అండి.
1: నమస్కారం. సో అదండి, మరి కొన్ని గ్యాప్ కాల్ అలా ఉంటాయి, మనం పిలకపోయినా మెల్లగా వచ్చి మన హృదయాన్ని తాకుతూ ఉంటాయి.
0: అంటే ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుతూ చెప్పేటప్పటికి ఆటోమేటిక్గా మనవి మన రోజులు, అంటే ఆ స్కూల్ రోజులు, ఆ ఇంట్లో. ఇప్పుడు నేను పెద్ద కుటుంబం అనగా నీరజ్కి వాళ్ళ పెద్ద కుటుంబం గుర్తొచ్చింది. అలాగే స్కూల్ అనగా రావుగా అంతే. మనకందరికి కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు చిన్నప్పుడు ఏం అలా కాదు, ఒకళ్ళు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా మనకి వద్దనుకున్న ఆ పొరల్లోంచి గుర్తు వస్తాయి అని నేను.
1: ఇప్పుడు రావు గారు స్కూల్ అనగానే నాకు మా పెనుగుల్లో స్కూల్ గుర్తొచ్చింది. మొన్న లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా నేను చిన్నప్పుడు వెళ్ళిన స్కూల్ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతున్నా సరే ఆ స్కూల్ అలాగే ఉంది.
0: మీకోసమే అలా ఉంచారేమో.
1: అలాగే ఉంది, ఆ బెంచ్లు అలాగే ఉన్నాయి. అక్కడ నేను నేర్చుకున్న తెలుగు అక్కడే నేర్చుకున్నాను. నా మొదటి ఫౌండేషన్ తెలుగుకి అక్కడే పడింది. ఆ తర్వాత తెలుగు నేర్చుకోలేదు ఎక్కడాను, కానీ అక్కడ నేర్పిన వీళ్ళు ఇప్పటికీ లైఫ్ లాంగ్కి అది బేస్ అయిపోయింది. సో అది అక్కడ ఒకసారి ఏదో పద్యం చెప్పలేదని టీచర్ కోపం వచ్చి బల్ల ఎక్కి నిల్చో అన్నారు. అంటే నిల్చున్నాను. ఆ తర్వాత ఇంకో అటెండర్ వచ్చి సార్ ఇది మూర్తి మామగారు మనవడండి అన్నారు. అవునా, ఇంట్లో సరిగా నేర్చుకుని మళ్ళీ రా అని చెప్పి మళ్ళీ బెంచ్ దింపారు. ఒకసారి ఆగస్ట్ 15కేమో పెనుగులు అనగానే గుర్తుకొస్తుంది పక్కనే ఉన్న ఊరు ఎస్రాయవరం. ఎస్రాయవరం అది మన చాలామందికి తెలిసి ఉంటుంది, మన గురిజాడ అప్పారావు గారి జన్మస్థలం ఎస్రాయవరం. ఒకసారి ఆగస్ట్ 15కి అక్కడికి తీసుకెళ్ళారు మమ్మల్ని, ఆగస్ట్ 15 ఫంక్షన్కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అది చేశారు. మన్ 3 ఇయర్స్ బ్యాక్ ఎస్రాయవరం మళ్ళీ గుర్తొచ్చి ఎస్రాయవరం కావ డైవర్ట్ చేసి వెళ్ళాం నేను ఇంకో అతను. వెళ్తే ఆ స్కూల్ చూసి షాక్ అయిపోయాను. ఇప్పుడు ఆ తెలుగు మీడియం స్కూలు మిషనరీ స్కూల్ అయిపోయింది, ఇంగ్లీష్ మీడియం అయిపోయింది, మొత్తం తెలుగులో ఎక్కడ ఏమీ లేదు, అంతా ఇంగ్లీష్లోనే. అక్కడ మన గురజాడప్పారావు హై స్కూల్ స్కూల్లో ఏదో పేరు బోర్డు పెట్టాడు, అక్కడంతా ఇంగ్లీష్ మీడియము, ఇంగ్లీష్ మిషనరీ మన క్రిస్టియానిటీ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. నేను అది చూసి చాలా బాధ వేసింది. ఆయన మరి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అలా ఇచ్చేసారో తెలియదు, లేక ఏమైందో తెలియదు, బట్ ఇట్ వాజ్ రియలీ షాకింగ్ యాక్చువల్లీ. ఆయన ఇంటికి కూడా వెళ్ళాము కానీ కలవటానికి ఎవరు లేరు ఆ టైంలో వాళ్ళ ఇంట్లో. బట్ ఎనీవే దట్ వాస్ ది స్వీట్ మెమరీ. ఇంకోటి ఏంటంటే అది జంట గ్రామం, పెరుగోలు ధర్మవరం అనేది జంట గ్రామం. ఆ గ్రామం ధర్మవరంలో ఒక టెంపుల్ ఉండేది ఈశ్వర్ కోయిల్. ఆ ప్రీస్ట్ మా ఇంటికి పక్కన పెనుగోలులో మా ఇంటి పక్కన ఉండేవాడు. మమ్మల్ని ఖాళీ ఉన్నప్పుడల్లా నన్ను మా తమ్ముడిని పిలిచి వాళ్ళ ఇంట్లో అడుగు మీద కూర్చోబెట్టించి మంత్రపుష్పం అది నేర్పారన్నమాట. సో ఆ ఊళ్ళో ఆ గుళ్ళో ఎప్పుడు ఏది మంత్రపుష్పం చదవాలన్నా ఒకవైపు ప్రీస్టు, ఒకవైపు నేను మా తమ్ముడు నిల్చుని ఆయనకి ఆయనతో పాటు మంత్రపుష్పం చెప్పేవారు అన్నమాట. అలాగ ఆ మంత్రపుష్పం ఫౌండేషన్ కూడా నా జీవితంలో నేర్చుకున్నది ఆ ఊళ్ళోనే. వచ్చి రాని వయసులో నేర్చుకున్నది నిజంగా అది ఆ ఫౌండేషన్ లైఫ్లో కొన్ని అలాగా ఉండిపోతాయి. ఇప్పుడు ఇంకొక పాట విందాం.

0: శ్రోతలు,
1: మీరు మీ అనుభవాలను ఇంకా ఇంకా ఎవరెవరైనా పంచుకోవాలనుకుంటే మా స్టూడియో ఫోన్ నంబర్ 02853017250285301725. ఇంకా మీ అందరి చిన్న చిన్ననాటి అనుభవాల్ని వినడానికి మేము రెడీగా ఉన్నాం. మా అవి పంచుకోవడానికి ఇంకా ఉన్నాయి బోల్డు, కలుసుకుందాం.
2: అలాగే ఇప్పుడు కొన్ని ప్రకటన తర్వాత కాల్ కాలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కాల్స్ తీసుకుంటారు.

0: centre committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has paediatricians, newborn specialists and a physician who specialises in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles Complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2 000 FM.
1: TaxStar, Taxation and Accounting Services. Anni rakala aadayapu pannu, business tax returns, GST, capital gains, new business setup, self-managed super fund, mariyu payroll services koraku Australian Taxation and Accounting rangamulo apara anubhavagnulu ainatuvanti Shri Raja Yelamanchi garini 0433-428-744 leda raja@taxstar.com.au dwara sampradinchagalaru. Viri office address Suite 208 34 Dumway, Oran Park. TaxStar Pty Limited is proud sponsor of Telugu Vani Radio Mariyu Sydney Telugu Association.
2: This is Telugu Vani on 98.5 FM Radio 2 000. Telugu Vani karyakramalanu 98.5 FM Radio 2 000 tarangalapai vintunnaru.
3: Ippudu manaku oka srota line lo unnarandi. Namaskaram Telugu Vani.
4: Hello. Telugu Vani andi.
5: హలో నమస్కారం అండి. రఘువీర్
3: గారు నమస్కారం. చెప్పండి సార్.
4: చెప్పండి.
5: అంతా మీరు ఇన్స్పిరేషనల్ గా ఇస్తున్నారు కదా, కాబట్టి ఈ సందర్భంలో ఒక రెండు పాయింట్స్ మరి షేర్ చేసుకోవాలనుకుంటున్నా.
3: చెప్పకుండా సార్.
5: నేను జనరల్ గా చాలా కాలం అది మాట్లాడక రేడియోలో కూడా మీరు మాట్లాడుతుంటే స్కూల్ అన్నందుకు స్కూల్ విషయాలు గుర్తుకొస్తాయి కదా జనరల్ గా. మా స్కూలు తెలుసు అనుకుంటా, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ నల్గొండలో ఉండేది. అది తెలంగాణ మొత్తంలో సెలెక్షన్ చేసుకొని 9 డిస్ట్రిక్ట్స్ నుంచి సెలెక్ట్ అయ్యేది అనమాట. దానికి ఇయర్ 7 లో ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఎంట్రన్స్ అప్పుడు నేను కూడా రాసిన అందరితో పాటు స్కూల్లో టాప్ ఉండాలి, దాంట్లో టాపర్స్ అందరు రాస్తే అది సెలెక్షన్. మా ఊరు ఎంత అంటే అక్కడికి 2.5 kilometers అవే ఫ్రమ్ మై ఓన్ హౌస్ ఓన్ విలేజ్ స్కూల్. ఆ స్కూల్ అది 7th వరకే ఉండేది. 7th దాటి 8th పోవాలంటే ఇంకో కిలోమీటర్ ఎక్కువ నడవాలి. సో ఆన్ ద వే వెళ్తుండేది. రాసిన తర్వాత అందరికి పిల్లలు ఉంటారు కదా, మంచి 7th వరకు ఉన్న పిల్లలు ప్రతిరోజు అడిగేది అనమాట, వచ్చిందా రిజల్ట్, వచ్చిందా సెలెక్ట్ అయినవా అనేది. అది ప్రతిసారి కొంచెం ఇబ్బంది అయ్యి చాలా సార్లు చెప్పడం దీనికి, సరే నేను సెలెక్ట్ కాలేదని చెప్పేసిన అంతే, ఇంక మళ్ళీ అడగరు కదా. ఈజీ గేట్ అవే అనమాట. మధ్యలో చెప్పేసిన నేను సెలెక్ట్ కాలేదని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయేది అనమాట. ఇంకా వాళ్ళు అడగడం కూడా మానేసింది. రిజల్ట్ కూడా కొద్దిగా లేట్ అయింది. వన్ ఫైన్ డే పిల్లలందరూ ఆపినారనమాట ఆన్ ద వే పోయేటప్పుడు. హెడ్ మాస్టర్ సార్ ఇక్కడే ఉండమన్నారు, నిన్ను లోపలికి తీసుకురమ్మన్నారని.
4: అబ్బో
5: అమ్మో ఇది అని పోతే అక్కడ ఆయన చెప్పిన విషయం ఇదే అనమాట, నువ్వు సెలెక్ట్ అయినావు అని. నేను చిన్న నా విశేషమైన ఏంటంటే చాలా పెద్ద రియాక్టివ్ నేచర్ కాదు, నాది విన్నా సైలెంట్ గా నిలబడ్డా అనమాట. ఇంద్ర ఇంత మంచి విషయం చెప్తే నువ్వు సంతోషపడకుండా అట్లా నిలబడ్డావు. నాకు ఇప్పటికీ గుర్తుంది మా నర్సయ్య సార్ అని ఉండే హెడ్ మాస్టర్, ఏందిరా ఇట్లా ఉండవు.
4: మీకు అప్పటి నుంచే మీ స్నేహ ప్రజ్ఞత అప్పటి నుంచే ఉన్నట్టుంది అలాగా.
5: దట్ ఈస్ మై నేచురల్ బిహేవియర్. మరీ ఎక్కువగా ఎక్స్పో రియాక్ట్ అవ్వడం అట్లాంటిది ఎందుకు
4: అయిపోయినా.
5: దట్ వాజ్ మై రియల్లీ సెలెక్ట్ కాకపోతే ఐ కుడెంట్ హ్యావ్ కంటిన్యూడ్ మై ఎడ్యుకేషన్. 8th తో క్లోజ్ డెడ్ లైన్. సో అది మై లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అన్నమాట రెసిడెన్షియల్ స్కోర్ కు సెలెక్ట్ అవ్వడం. దట్ వాజ్ ఎ వెరీ గుడ్ స్కూల్, టాప్ పీపుల్ కేమ్ అవుట్. రిటైర్డ్ డీజీపీ మై క్లాస్మేట్ అన్నమాట మహేందర్ రెడ్డి అని. అట్లా చాలా మంది ఉన్నారు యుఎస్ఏలో, మంచి సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. మంచి స్కూల్, వెరీ గుడ్ రెప్యూటెడ్ స్కూల్ అన్నమాట.
4: చాలా బాగుంది, చాలా సంతోషం అండి. అదే మిమ్మల్ని జీవితాలు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అదే అన్నాను, మన చిన్ననాటివి ఆ ఒక్కొక్క మలుపు మన జీవితాన్ని తిప్పింది. అవి మంచి మలుపులు అయితే ఇగో ఈనాడు మనం సంతోషంగా పంచుకోగలుగుతున్నాం.
5: ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే ఆ పాయింట్ లేకపోతే
4: అది
5: ఐ వుడెంట్ హావ్ స్టడీడ్ ఈవెన్ 10th.
4: ఆ రోజులు ఉండేవి కాదు కదండి స్కూల్. మరి
5: దట్ ఈస్ ఎ గ్రేట్ టర్నింగ్ పాయింట్. ఇంకొకటి నవ్వుకోవడానికి
4: చెప్పండి,
5: నేను ఎంటెక్ చేస్తున్న రోజుల్లో జయంతి అనంతపూర్ లో ఈ డ్రాయింగ్స్ గీసేదన్నమాట. ఒక ఒక క్లాస్మేట్ పోయమ్స్ రాసేది తెలుగులో. ఆ పోయమ్స్ చూసి దానికి అనుకూలంగా ఒక డ్రాయింగ్ గీసేది.
4: అబ్బా,
5: ఒక సందర్భంలో అంటే ఆ బోర్డు మాకు షేర్ చేసేవాళ్ళు కదా, ఎంటెక్ వాళ్ళకు అసలు చిన్న చూపు చూపేదాన్నమాట. మాకు బోర్డులో షేరింగ్ ఉండేది కదా, మేము ఫైట్ చేసి మాకు ప్లేస్ కావాలంటే అప్పటి నుంచి ఒక కవిత, ఒక పెయింట్, స్కెచ్ పెడుతూ ఉంటే చాలా మంది చూడడం అది జరుగుతుంది. ఒక సందర్భంలో వెన్నెల్ల ఆడపడుచు అని రాసిండు అనమాట ఆయన కవిత. దానికి అనుకూలంగా మంచి డ్రాయింగ్ గీసి పెట్టాను మనం. దానికి చాలా నార్మస్ చూస్తుంటాం కదా, క్యాండిడేట్ ఎవరు తెలియదు, గీసిన వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళకు. బట్ రెస్పాన్స్ అక్కడ చూస్తుంటే మంచిగా అనిపించేది. ఒక సందర్భంలో డిబేటింగ్ జరుగుతుంది అనమాట కాంపిటీషన్, దాంట్లో కూడా

0: కాలేజీలోనే ఉండిపోయింది.
1: మళ్ళీ గీయండి సార్,
2: మళ్ళీ గీయండి, లేకపోతే పుష్పే అని చెప్పొచ్చు కదా, నా వెన్నెల్లో ఆడిపించి పుష్పే అని చెప్పుంటే బాగుండేది కదా.
0: That was a very sweet memory and funny. That was nice.
2: That's what a manchi art andi padyaniki sarpada bomma geesarante chaala baagundi. Nice. Chaala baagundi. Chaala santosham Raghuveer garu, mee chinna padi anni panchukunnaru maatho, chaala santosham.
0: Chaala santosham. Thank you very much.
1: Thank you.
2: Dhanyavaadalu.
0: Thank you. Bye.
2: నాకు స్కూలు అంటే అంటే మొదట్లో మామూలుగా చదివేదాన్ని, కానీ నాలుగో తరగతిలో ఎప్పుడు కొట్టేవారు కాదు, తాతగారు తాతగారే చదివించేవారు, కానీ ఎప్పుడు కొట్టేవారు కాదు. నాలుగో తరగతిలో నాకు 4వ ర్యాంక్ వచ్చింది. కానీ అంటే పేపర్లు ఇస్తారు కదా మనకి పరీక్షలు అయిపోయాక, అప్పుడు చూస్తే నాకు మంచి మార్కులు వచ్చాయి. కానీ ఆవిడ చూసుకోక ఆవిడ లిస్ట్ ఇస్తారు కదా, ఆ లిస్ట్లో తప్పు వేసి సో ప్రోగ్రెస్ రిపోర్ట్లో తక్కువ వచ్చి నాకు ర్యాంకు 32వ ర్యాంకో ఎంతో వచ్చింది. నాకు ఫస్ట్ టైం ఆఫ్ లాస్ట్ టైం అనుకోండి నా జీవితంలో మా తాతయ్య వాళ్ళు కొట్టారు, నువ్వు మంచిగా అంటే మొదటి ర్యాంకులో ఉండేదాన్ని కాదు కానీ మొదటి 15లో ఉండేదాన్ని, నువ్వు 15 నుంచి 32కి వెళ్ళావా అని అవాళ్ళ కొట్టారనమాట. అవాళ అయిపోయాక కొట్టేశాక ఏడ్చేశాక రాత్రి మా అక్కలతో చెప్పాను, కాదే నేను పేపర్లో చూసుకున్నానే అన్నీ వచ్చాయే, నాకు 89 వచ్చాయే, నీకు ఇంత తక్కువ రాలేదే అని చెప్పి నేను కూడా వాళ్ళు అప్పుడు అన్నారు, రేపు వెళ్ళి టీచర్ని అడుగు అని. నిజంగా టీచర్ని వెళ్ళి అడిగాక మీరు నమ్మరండి 32 నుంచి 4వ ర్యాంకుకి వచ్చా. మర్నాడు తీసుకెళ్ళి వాళ్ళు వెంటనే అయ్యో ఇంత తప్పు వచ్చిందని వెంటనే ప్రిన్సిపాల్ దాకా వెళ్ళింది అనమాట ఈ విషయం. ఎందుకంటే 32కి వెళ్ళి తిట్లు తిన్నాను తనులు తిన్నాను ఏడుస్తూ చెప్పాను టీచర్కి. సో వాళ్ళకి మార్చితే ఇంక ఇంటికి వచ్చి మా తాతయ్యకి చూపించాను, చూడండి ఒక ఆ రిపోర్ట్ కార్డులో వాళ్ళ తప్పు తీసి మన మనది కొత్త మార్క్ పెట్టి నా కొత్త ర్యాంక్ ఇస్తే అయ్యో చూసుకోలేదే అప్పటికి వాళ్ళు సారీ చెప్పరు మనకు కదా, కానీ ఒక గ్రేట్ ఫీలింగ్ అనమాట. కానీ అది నా మలుపు తిప్పింది నా జీవితంలో. అంటే మొదటి ర్యాంక్ వస్తే ఈ ప్రివిలేజ్ ఇలా ఉంటుంది లైఫ్ అని తెలిసి ఆ ఏడాది నేను ఇంకా 4వ అంటే ఇప్పుడు ఇండియాలో ఎలా అంటే నాకు తెలియదు మీ అందరి స్కూళ్ళు, మావైతే ఒక చిన్న స్కూలు మనకి ఇయర్ ఎండ్లో పరీక్షల్లో ఎవరు ఫస్ట్ ర్యాంక్ వస్తే అవి వచ్చే ఏడాది యాన్యువల్ డేలో గిఫ్ట్లు ఇచ్చేవారు. ఆ 4వ తరగతి నేను ఆ ఇన్స్పిరేషన్తో 4వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్లో నేను ఫస్ట్ వచ్చా స్కూల్ ఫస్ట్. అప్పుడే స్కూల్ ఫస్ట్ అంటే మనకి 5-6 సెక్షన్స్ ఉండేవి కదా, అప్పుడు 4వ తరగతి 5-6 సెక్షన్స్లో నేనే స్కూల్ ఫస్ట్ వచ్చా నిజంగా 98తోనో ఎంతోనో. దాంతో 5వ క్లాస్లో నాకు ఎన్నంటే ప్రతి సబ్జెక్ట్లోనూ వచ్చాయి, ఇంకా పరుగు పందాలు ఏవో. దాంతో ఆ రోజుల్లో నా 5వ క్లాస్ టైంలో మీకు ఇప్పుడు గుర్తున్నాయి కదా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బుట్టలు ఉన్నాయి కదా మన ఫ్రిడ్జ్లో పెట్టుకునే, అవప్పుడు కొత్తగా వచ్చేవి. మా స్కూల్లో అందరికీ వీళ్ళందరికీ ఇవే గిఫ్ట్ ఇచ్చేవారు. ఆ ఏడాది నేను ఓ డబ్బాలని అవన్నీ ఆ ఏడాది ఇంట్రడ్యూస్ చేశారు. సో నేను నియర్లీ 1-7 or 8 ఇంటికి తెచ్చాను అనుకోండి. ఎంత గొప్పగా అంటే అంటే నేను మా అన్నయ్య మా చెల్లి ముగ్గురం చదివేవాళ్ళం, ముగ్గురం 2-2 ఇంటికి చేతికి పట్టుకుని వచ్చావు. అబ్బో ఎంత గొప్ప అంటే మా అమ్మ ఫ్రిడ్జ్లో అంతా నా సామాన్లు పెట్టి ఆ నెక్స్ట్ ఏడాది నుంచి అంటే గొప్ప చెప్పుకోవడం కాదు కానీ అంటే ఆ ప్రివిలేజ్ అలవాటై చదువుకోవాలని ఆ తోసిందనమాట నన్ను. ఇంకా అక్కడి నుంచి ప్రతి ఏడాది నేనే ఫస్ట్ వచ్చి మీ నంబరు 1 ఏడాది అయిపోయాక ఇంకెందుకు మళ్ళీ ఆ ప్లాస్టిక్ సామాన్లు వచ్చాయి కదా. ఇంకా మా అత్తయ్యలకి అనమాట వాళ్ళు ఇంకెలా అయిపోయిందంటే తర్వాత 8-9 చెట్టుకి ఓరు అంటే అప్పుడు ఇంకా డ్యాన్సుల్లో పరుగు పందాల్లో తగ్గించడంతో పెద్ద పెద్దగా మా అమ్మ వాళ్ళు వద్దన్నారు. సో అందుకోసం అవన్నీ మానేయడంతో చదువుల్లోనే వచ్చేవి. డబ్బాలు తగ్గిపోయి కదా మా అత్తయ్యలు అన్నారు, ఏమే నీ చదువు తగ్గిపోయిందా డబ్బాలు రావట్లేదండి, అలా అయిపోయింది అనమాట. మాకు ఇప్పటికీ ఒక బొట్టు ఉంటుంది అంటే సగం సగం విరిగిపోయి మా అమ్మ ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది. మా అమ్మాయి ఫస్ట్ అది పారేయకుండా ఉల్లిపాయలకి దాచుకుంది మా అమ్మ. మా అమ్మాయి స్కూల్లో ఫస్ట్ వచ్చిన బుట్ట అది పారేయద్దు అంటుంది, నా దగ్గరే ఉంది అంటుంది. అలాగా నాకు అంటే ఇందాక రఘువీర్ గారు టర్నింగ్ ఇన్సిడెంట్ అంటే తప్పు వచ్చి దెబ్బతిని నేను టర్న్ అయిన ఇన్సిడెంట్ అనమాట అది. అప్పటి నుంచి నేను ఇప్పటికీ అనుకుంటాను 32వ ర్యాంక్ వచ్చి అక్కడి నుంచి 4కి జంప్ అయ్యి ఫస్ట్ ర్యాంక్లో ఉండి అలా రావడం ఇప్పటికీ అండ్ గొప్పే. కానీ మా ఇంట్లో ఇప్పటిదాకా ఇప్పుడు మా అత్తయ్య పిల్లలు మన వాళ్ళలో కూడా ఆ 10th క్లాస్ నేను స్కూల్ 2nd వచ్చాను, మా ఏరియాకి 3rd వచ్చాను నేను 99.2 అంత. ఇప్పటికీ నా రికార్డ్ అలాగే ఉంది, ఆ టర్నింగ్ పాయింట్తో అలా వచ్చానని అనుకుంటాను నేను ఎప్పుడు. సో అయ్యా మీ మీ చదువుల్లో ఏమున్నాయి రవి, మీ చదువు చెప్పండి.
1: చదువు అంటే నాది మిక్స్డ్. ఇనిషియలీ తెలుగు మీడియంలో స్టార్ట్ చేసిన ప్రపంచం, పెనుగొల్లు గ్రామంలో స్టార్ట్ చేసిన ప్రపంచం

0: వచ్చాం అక్కడ చదివాక నాన్నగారి ఊళ్ళో మళ్ళీ అది కాలనీలో స్కూల్ ఓపెన్ అయిపోయాక అక్కడికి తీసుకెళ్ళిపోయారు. మొదట్లో సంతోషం వేసింది, కానీ తర్వాత చాలా బాధ వేసింది. అయ్యో తాత మామ దగ్గర నుంచి వెళ్ళిపోయినా, ఆకి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండనా అని చెప్పి, ఎందుకంటే వాళ్ళ దగ్గర తాతగారు మామగారి దగ్గర ఉండి ఆ ఆనందం వేరు, ఆ ఆత్మీయత వేరు, ఆ అనుబంధం వేరు. ఇంకా అక్కడ మళ్ళీ అక్కడి నుంచి మేము పెనుగొల నుంచి ఒరిస్సాలో టాల్చర్ అనే ఊరికి వెళ్ళాం. అక్కడ కోల్ మైన్స్ ఉండేది. ఒరిస్సాలో వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్, మళ్ళీ అదొక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, మళ్ళీ కాలనీ, వేరే కొత్త ఫ్రెండ్స్. కానీ ఫన్నీ థింగ్ ఏంటంటే, మా నాన్నగారు తీసుకెళ్ళి స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా ఇద్దరు పిల్లలు ఇవి ఇన్నాళ్ళు వాళ్ళు పెనుగొల్లో మా ఇక్కడ స్కూల్లో క్లాస్ లేక, అప్పుడు క్లాస్ 5, 6, 7 లేదు అక్కడ, సో లేక మేము అక్కడ పెనుగుల్లో పెట్టవలసి వచ్చిందండి, తీసుకొచ్చానంటే వాళ్ళు ఆయన మా మొహం చేసి ఇంగ్లీష్లో ఆయన ఏదో అడిగారు. ఒక్క మొక్క చెప్పడం చేత కాదు, ఏ వీళ్ళకి ఏం స్టాండర్డ్ లేదు అంచేత ఒక క్లాస్ తక్కువ తీసుకుంటానని చెప్పి డిమోట్ చేశారు మమ్మల్ని. సో ఫస్ట్ టైం నాకు అసలు డిమోషన్ అంటే ఏంటో కూడా తెలియదు, అసలు డిమోట్ చేయవలసి వచ్చింది. అక్కడ 2 ఏళ్ళు చదివాం అతి కష్టం మీద. చదివి వచ్చి రాని ఫౌండేషన్ తోటి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయింది బీహార్కి. బీహార్కి వెళ్ళాం. అక్కడ వేరే కోల్ మైన్స్లో వర్క్ చేసేవారు ఫాదర్. అక్కడ వెళ్తే అక్కడ పిట్స్ మోడర్న్ స్కూల్ అని చెప్పి కతారా ఏరియాలో పిట్స్ మోడర్న్ స్కూల్ అని ఉండేది. అది వెరీ హై స్టాండర్డ్ స్కూల్. ఆ ప్రిన్సిపల్ మళ్ళీ మా వెరిమహాలు చూసి, ఏ క్యాబ్ వీళ్ళకి, వీళ్ళకి అసలు ఫౌండేషన్ లేదండి, మళ్ళీ వీళ్ళు డిమోట్ చేయవలసి వస్తుందండి, సారీ అండి మిమ్మల్ని వీళ్ళని 6వ క్లాస్లో తీసుకోలేము మళ్ళీ అని చెప్పి మళ్ళీ మమ్మల్ని మళ్ళీ రిపీట్ చేశారు మా స్కూల్. బట్ ఎనీవే అక్కడ ఫౌండేషన్, అక్కడ సంస్కృతం క్లాస్ వచ్చి స్టార్ట్ అయింది మాకు. సంస్కృతం అంటే గుండె దడదడా కొట్టుకునేది. మా ఒకసారి సంస్కృతంలో పాస్ అవుతా కానీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేవారు కాదు, అతి కష్టమే నేను పాస్ అయ్యాను. మా ఫ్రెండ్ పాస్ అవ్వలేదు, వాడు ఫెయిల్ అయ్యాడు. ఇంకోడు ఎవడో అన్నాడు, ఒరే ఆ సంస్కృతం టీచర్కి రసగుల్లా అంటే చాలా ఇష్టం రా, నువ్వు పని చేయి, ఆయనకి రసగుల్లా టిన్ కొనిచ్చేయి, ఆయన నేను పాస్ చేస్తారని చెప్పాడు. వీడేమో రసగుల్లా టిన్ కొని తీసుకెళ్ళి, గురువుగారు మీకు దక్షిణ కింద నేను రసగుల్లా టిన్ ఇచ్చానని చెప్పి రెండు టెన్లు ఇచ్చాడు. ఆయన మొత్తం రసగుల్లా తీసి చెదక్కొట్టు కదా వెళ్ళి క్లాస్లో పాస్ అవుతా నేను పాస్ చేస్తాను.
1: రసగుల్లా పోయే అంకు పోయే.
0: అప్పుడు నేర్చుకున్న సంస్కృతమే ఇప్పుడు జీవితంలో కాస్త పనికొస్తుంది.
1: స్తోత్రాలు చదవడానికి పనికొస్తుంది.
0: స్తోత్రాలు చదవడానికి పనికొస్తుంది. అంటే కొన్ని లైఫ్లో కొన్ని మనకి అలాగే ఎలా ఉంటాయంటే, మేబీ ఆ వెనక డిమోషన్ చేయవలసిన వలన లైఫ్లో బాగా ఫౌండేషన్ వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కూడా కాదు, అక్కడి నుంచి వేరే కాలనీకి మళ్ళీ నాన్నగారు ట్రాన్స్ఫర్ అయినప్పుడు సింగరౌలి అని చెప్పే ఏరియా యూపీఎంపీ బీఆర్లో బార్డర్లో ఉండేది. అక్కడ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఒక స్కూల్ ఉండేది, కొత్తగా స్కూల్ ఓపెన్ చేశారు. అక్కడ తెలియకుండా నాలో ఒక చేంజ్, మార్పు వచ్చింది. ఆ స్కూల్లో వెళ్ళగానే నాకు తెలియన నాకు నేనే గుర్తించుకున్నాను, ఈ ఆహా నేను ఇక్కడ చదివితే నేను బాగా మంచి పేరు సంపాదించుకోవచ్చు అని చెప్పి. దట్ వాస్ మై టర్నింగ్ పాయింట్, ఇన్ మై మేజర్ టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో అని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ వచ్చిన కాన్ఫరెన్సు నా జీవితంలో నాకు తెలీదు. అది అక్కడి నుంచి బాగా చదవటం మొదలెట్టాను, మంచి పేరు సంపాదించుకున్నాను, స్కూల్ కెప్టెన్ కింద అయ్యాను, ఎన్నో స్కూల్ కాంపిటీషన్స్కి నేను వెళ్ళాను, ఖోఖో కాంపిటీషన్ నేషనల్స్కి వెళ్ళాను, కబడ్డీకి నేషనల్స్కి వెళ్ళాను, ఫుట్బాల్కి రీజనల్స్కి వెళ్ళాను, అలాగే ఎన్నో కాంపిటీషన్స్కి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం, పేరు సంపాదించుకోవడం అలా జరిగింది. సో దట్ వాస్ మై టర్నింగ్ పాయింట్.
1: 10th క్లాస్ చెప్పండి.
0: యా ఆ తర్వాత 10th క్లాస్కి విశాఖ వ్యాలీ వచ్చినప్పుడు దట్ వాజ్ మై గోల్డెన్ టైమ్ ఆఫ్ మై లైఫ్. స్కూల్ ఫస్ట్, రీజన్ ఫస్ట్, సౌత్ జోన్ ఫస్ట్ వచ్చాను 10th క్లాస్లో. ఇప్పటికీ స్కూల్లో నా పేరు ఉంటుంది, స్కూల్ ఫస్ట్ అని చెప్పి. వెళ్ళినప్పుడల్లా అదో ఆనందం, విశాఖపట్నం వెళ్ళినప్పుడల్లా విశాఖ వ్యాలీ వెళ్ళటం, ఆ వాచ్మెన్ అప్పారావు ఇంకా ఉన్నాడు, ఆ అప్పారావుకి చెప్పేవరే అప్పారావు నేను ఒకసారి వెళ్ళి నా పేరు చూసుకొని వస్తారంటే వండి అవుతారు. సార్ మీరు స్కూల్లో తెలిసి చాలా ఏళ్ళు అయిపోయింది సార్ అంటే, సార్ అది అది కాదురా, ఆ క్లాస్ రూమ్లు ఆ వాతావరణం విశాఖ వ్యాలీ చూసుకుని రావటం, స్కూల్లో బోర్డులో నా పేరు చూసుకోవడం అంటే అది ఆనందం రా అని చెప్పి వెళ్ళి చూసుకొని వస్తూ ఉంటాను అనమాట.
1: మా పిల్లలకి ఇది చెప్పిందే చెప్తారు, ఆయన వైజాగ్ అంటే ఇంకా మా పిల్లలు మొదలు నాన్న ఎన్నిసార్లు చూస్తారు, ఆ వెళ్ళాల్సిందే, అక్కడికి వెళ్ళాల్సిందే, ఫోటో చూడాలి. వాళ్ళకి ఇక్కడ ఎవరికి అంటే ఇక్కడ వాళ్ళిద్దరికీ చదివారు కానీ అలా స్కూల్లో జీవితాంతం పేరు పడిపోయేంత చదవలేదు. వాళ్ళ నాన్నకి అదే అంటారు, వాళ్ళు నాన్న నిన్ను ఆ విషయంలో మాత్రం బీట్ చేయలేకపోయా నాన్న అని అంటుంటారు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు కూడా చాలా ప్రౌడ్ మూమెంట్, వాళ్ళ నాన్న వెళ్ళి చూసుకొస్తారు. కానీ వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని చంపుకు తిని కనకమహాలక్ష్మి గుడికి కూడా వెళ్ళమేమో, ఈ విశాఖ వ్యాలీ ఆయన పేరుకు మాత్రం చంపుకు తినేసి చూపించొస్తారు ఒకసారి మమ్మల్ని.
0: మొన్న వచ్చినే ఒక అతను వచ్చారు ఇక్కడ, ఆయన మాట వరుసలు మేము విశాఖపట్నం అండి. ఆహా అవునా, ఎక్కడ చదివారు అంటే విశాఖ వెళ్ళాను. వెంటనే నేను అలర్ట్ అయిపోయాను విశాఖ వెళ్ళి, మా వాడు పక్కన ఎక్కడ ఉన్నాడు, వాడిని పిలిచి శ్రీకర్ గెస్ వాట్ అన్నాడు, నో డోంట్ టెల్ మీ విశాఖ వెళ్ళలో చదివిన ఎవరు కనబడ్డ. అంటే ఆ స్కూల్ అనుబంధం ఆత్మీయత వేరు. ఇప్పుడు ఐ డోంట్ నో, ఇందాక రఘువీర్ గారు చెప్పినట్టుగా సో కొన్ని థింగ్స్ ఏంటంటే మన లైఫ్లో ఆ లైఫ్ లాంగ్ మెమరీస్ మనకి అలాగా ఎంతలా మొదలుపెడతాయంటే.
1: అదొకటి చెప్పండి, మీరు కుక్కర్ పెట్టడం
0: అదా నా చిన్నతనంలో ఒకసారి కుక్కర్ పెట్టాలి, ఇంట్లో ఎవరు లేరు, మా పిన్నిని అడిగాను, కుక్కర్ వెరీ ఈజీరా, కుక్కర్ పెట్టు, గిన్నె పెట్టు, రైస్ పెట్టు, సీటీ వస్తుంది అన్నది. అందుకని ఆయన చెప్పి నా కుక్కర్లో నీళ్ళు పోయాలని కూడా తెలియదు, కుక్కర్ అలాగే రైస్ పెట్టా, అది వేడకి బ్లాస్ట్ అయిపోయింది, మొత్తం కిచెన్ అంతా బ్లాస్ట్ అయిపోయి గోల గోల గోల అయిపోయింది మొత్తం అంతా. ఆ ఏరియాలో రవికి కుక్కర్ పెట్టడం కూడా రాదు అని అంటే నేర్చుకోలేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నా అంతటి నేను విశాఖపట్నంలో ఉంటున్నప్పుడు నేనే వండుకోవడం అని నేర్చుకున్నాను. బట్ ఆ కుక్కర్ మొదట్లో కుక్కర్ ఎలా పెట్టాలని కూడా తెలియదు. కానీ ఆ ఊర్లో అది ధోనిమలైకి తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఆ ధోనిమల కర్ణాటకలో అక్కడ 9th క్లాస్ చదివాను. అది వెరీ ఇంట్రెస్టింగ్. అక్కడ నాలో ఉన్న స్టేజ్ ఆర్టిస్ట్ నేను గుర్తించుకున్నాను. అక్కడ ఎన్నో నాటకాలు వేసాము మేము, మా పిన్నికి ఇష్టం లేదు. కానీ ఒకటి ఏంటంటే ఒకసారి మా పిన్ని ఒకరోజు స్కూల్ నుంచి బయటకు వస్తుంటే పిన్ని బయట వెయిట్ చేస్తుంది, ఆ పిన్ని దగ్గర చదవనట్టు. ఏంటంటే రవి నీతో అర్జెంట్గా పని ఉంది, ఇవాళ ఏదో ఉంది పిన్ని తిడుతుంది అనుకున్నా. మళ్ళీ లోపలికి వెళ్ళాక లేదు, రేపు ఒక మంచి ప్రోగ్రామ్ ఉంది దానిలో నువ్వు నాటకం వేయను. ఏంటి మా పిన్నే నా చేతి నాటకం వేయించమంటుందా అని చెప్పి చాలా సంతోషించాను. అదేంటంటే వివాహ భోజనము అనే పాటకి మాయాబజార్ సినిమాకి స్టేజ్ ఆర్ట్ ఘటోత్కచర్ కింద నన్ను యాక్ట్ చేయమని చెప్పి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా 101 పిండి వంటలు ఆ పాట కోసం తయారు చేశారు.
1: అది కాలనీస్ అండి, మా మామగారు వాళ్ళు మామగారు వాళ్ళు సిమెంట్ కాలనీస్ లో ఉండేవారు. ఆ కాలనీలో ఫంక్షన్ కి ఈ చేత వేయించారు అన్నమాట.
0: అది ఇప్పటికీ ఫోటో ఉంది నా ఇంట్లో, 101 వాళ్ళు అప్పడాలు ఒడియాల దగ్గర నుంచి 101 చేసి నువ్వు తిన్ను స్టేజ్ మీద 101 వస్తుంది. ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ, బట్ ఇట్ వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్
1: మేము పెళ్ళయ్యాక మళ్ళీ ఆ కాలనీకి వెళ్ళామండి, అక్కడ దగ్గరలోనే మా మామగారు ఉంటే తీసుకెళ్లారు అనమాట. వాళ్ళలో ఇద్దరు ముగ్గురు ఆంటీలు వచ్చి ఆ రవియేనా మయాబజార్ ఆ నాటకం వేసిన రవియేనా అనేసి వాళ్ళందరూ కూడా అప్పుడు కూర్చి గుర్తుచేసుకున్నారు, ఇలా ఇలా వండి తెచ్చాం అందరు చిన్న చిన్న పళ్ళాల్లో తెచ్చుకొచ్చారట. సో ఈయన ముందర పెట్టారట, అలాగా వాళ్ళు బాగా డిస్ప్లే చేశారట. సో వాళ్ళందరూ కూడా తర్వాత గుర్తు చేసుకున్నారు ఆ రవియేనా అని. ఇట్ వాజ్
0: ఇప్పటికే మర్చిపోలేను, ఎందుకంటే అన్ని వెరైటీస్ నాట్ నెసరీ. ఎందుకంటే ఒక చిన్న ప్రోగ్రామ్ చేయడానికి స్టేజ్ మీద ఏదో గిన్నెలు పెట్టినా పర్వాలేదు, కానీ ఆ మాయాబజార్ ఎఫెక్ట్ తేవటానికి గిన్నెలోంచి అన్ని బయటికి కనబడేటట్టుగా అన్ని పెట్టారన్నమాట. అన్ని పెట్టి అలా చేసి మొత్తం స్టేజ్ అంతా చేసి నా చేత ఘటోత్ కింద యాక్టింగ్ చేయించి నాకు నేర్పించింది, మా పిన్నే నేర్పించింది. సో అది ఎలా చేయాలని చెప్పేసి నేను అప్పుడు అనుకున్నాను. ఆహా మా పిల్ల మా ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు. నమస్కారం తెలుగువాణి.
2: హలో అండి, నమస్కారం అండి రవి గారు.
0: నమస్కారం, బాగున్నా అండి.
1: చెప్పండి సుప్రియ.
2: ఆ ప్రోగ్రామ్ అదిరిందండి.
1: మీకు గుర్తుకొచ్చాయా పాతవన్నీ గుర్తుకొస్తున్నాయా లేదా?
2: గుర్తుకొచ్చే అనే దానికన్నా మీవి వినటము మిగతా వాళ్ళందరి వినటము చాలా బాగుంది. చాలా బాగుంది, రియల్లీ రియల్లీ ఇట్స్ సో గుడ్ అండి.
1: అదే కావాలి
2: మీ ప్రోగ్రాము, మీరిద్దరు చేసింది అంటే చాలా లైవ్లీగా ఉంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్, చాలా బాగుందండి.
1: ధన్యవాదాలు. మీరు చెప్పండి, మీ చిన్నప్పుడు మీరు విజయవాడేమో కదా? గొప్పేవక్కర్లేదండి, మనం చెప్పుకోవడంలో ఉందంతే. ఇప్పుడు ఇప్పుడు మేము సాధించినవి ఏం లేవు, చెప్పుకోవడంలో ఉందంతే.
2: అంతే అంతే అదే. మేమైతే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళము, అక్కడ మా పిన్ని వాళ్ళ పిల్లలు అందరు వచ్చేవాళ్ళు. అక్కడంతా పల్లెటూరు కాబట్టి అక్కడ ఎక్కువ ఏంటంటే పొలాలు అవన్నీ కాదు, కానీ మా మామయ్య వాళ్ళకి రైస్ మిల్ ఉండేదన్నమాట. అక్కడంతా వెళ్ళి ఆడుకునే వాళ్ళము ఆ చెట్ల వెనకాల. సీమ చింతకాయలని ఉండే
1: అప్పుడు
2: ఆ టైంలో చెట్లుండేవి అన్నమాట, పొలా ఈ రైస్ మిల్ పక్కన ఉండేవి అన్నమాట.
1: ఆ
2: మగపిల్లలేమో చెట్లెక్కి కోసేవాళ్ళు, మేమందరం పంచుకునేవాళ్ళము. పంచుకొని అవన్నీ తినేసేసి మొదటి రోజు బాగా సిక్ అయ్యేవాళ్ళం.
1: కడుపునొప్పి అదే తినేయడం, కడుపునొప్పి ఆ చీమ చింతకాయలకి ఎప్పుడు అంతే.
2: అవి తినేసి అవి అన్ని మొదటి రోజు బాగా సిక్ అయ్యేవాళ్ళము. రాత్రిపూట ఏమో మేడ మీదకి వెళ్ళి చేపలు తీసుకొని వెళ్ళి పడుకునే వాళ్ళము, పడుకొని కథలు చెప్పుకొని సినిమాలు చెప్పుకొని అట్లా ఉండేదన్నమాట. ఒక్కోసారి అనిపిస్తుంది అన్నమాట మన పిల్లలకి అట్లాంటి మెమరీస్ అసలు ఏమి ఉండవు కదా, అదంతా మిస్ అయిపోతాం కదా వీళ్ళకి అని అనిపిస్తుంటది అన్నమాట నాకు.
1: అవును, అంటే ఎవరి బెడ్రూమ్ లో అవి లేక మనందరం ఒక చోట పడుకుని ఆ కబుర్లు ఆ అనుబంధం అది అది అసలు వేరే లెవెల్ అంతే. అది అది అనుభవించిన వాళ్ళకి మనకే తెలుస్తుంది అంతే.
2: అది ఇంకొకటి ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి మాకు ఇది కావాలి అనేది చాలా తక్కువ. ఏది ఉంటే అది, ఏది ఉంటే అది అసలు అంటే ఇప్పుడు ఎవరింటికి భోజనానికి వెళ్ళినా లేకపోతే అట్లా వెళ్ళినా ఇట్లా వెళ్ళినా ఏంటంటే వాళ్ళు ఏం వండితే అది ఎంత పెడితే అంత.
1: అవును అవును,
2: అది ఉండేది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా గానీ అడ్జస్ట్ అయిపోయేవాళ్ళం.
1: అవును అవును, అది నలుగురితో అడ్జస్ట్ అయ్యేటప్పటికి ఆనందం వేరు మనకి.
2: అన్ని ఇక్కడ ఒక పద్ధతి ప్రకారము ఇన్ని ఉండాలి ఇన్ని చేయాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఇవన్నీ ఉండే అక్కడ. అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా గానీ షేరింగ్ అంతే.
1: అవును అవును అవును, చాలా మంచి రోజు.
2: ఇట్లాంటివన్నీ గుర్తొస్తుంటాయి.
1: అవును అదే అండి, మీ అందరికీ కూడా పాత రోజులు గుర్తొచ్చి ఇవాళ అంతా పాత గుర్తు చేసుకుంటే మా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టే.
2: అసలు మీరు మొదలు పెడితేనే సక్సెస్.
1: అయ్యో అయ్యో, మీ అభిమానానికి ధన్యవాదాలు అండి, చాలా థ్యాంక్స్.
2: చాలా బాగుంది,
1: థ్యాంక్ యూ సుప్రియా, థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలు. ఇప్పుడు ఒక ప్రకటన ఉందండి, విందాం.
3: Are you looking for a comprehensive dental checkup and clean? At Lily's Dental, we offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. Call us today at 867-75720 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.

బ్యాక్ టు మన ప్రోగ్రామ్ అండి. 98.5 ఎఫ్ఎం తరంగాలపై వింటున్నారు తెలుగువాణి కార్యక్రమం. ఇవాళ మనకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఇంకొక, ఇప్పుడు పాట వేయగానే ఆనందం వారికి గుర్తురాగానే నేను గుర్తు చేసుకుంటున్నాను, సినిమాలండి. చిన్నప్పుడు సినిమాల గురించి చెప్పుకోవాలి. మేమందరం, మా ఇంట్లో అందరం డైహార్డ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్. ఏదైనా అనుకోండి, ఎన్టీఆర్ ఎన్టీఆర్ తర్వాత పార్టీ, ఇంకా మేము ఆ తెలుగుదేశం ఎల్లో ఎల్లో అనమాట. అయితే అప్పుడులో ప్రతి హీరోకి నెలకు సినిమా వచ్చేసేది కదండి. మా ఇంట్లో మేము ఇప్పటికీ చెప్పుకుంటాం, తినడానికి తిండుందా లేకపోయినా ప్రతి నెల సినిమా రాగానే మొదటి రోజో రెండో రోజో రామారావు సినిమాకి వెళ్ళిపోవాల్సిందే మేము. కృష్ణ సినిమా అంటే నెక్స్ట్ వీక్ వెళ్ళేవాళ్ళం, కానీ రామారావు సినిమా ఖచ్చితంగా వెళ్ళిపోయేవాళ్ళం అండి. టిపికల్, మీరు విజయవాడలో ఉన్న వాళ్ళకైతే మీకు తెలిస్తే అప్సరా, అలంకారు వీటిల్లోనే వచ్చేవి. అప్సరా టాకీస్ టిపికల్గా రోడ్డు మీద ఉంటుంది టికెట్లు. నేను అప్పటికి చిన్నపిల్లని, మా చెల్లికి సినిమాలు, అది డిగ్రీకి వచ్చేదాకా సినిమాలు చూడాల. సో నేను, మా అక్క, మా అన్నయ్య మధ్యాహ్నం నుంచి స్కూల్ మానేసి వెళ్ళిపోయాడు, ఎందుకంటే మా అక్కలు అప్పటికే హై స్కూల్కి వచ్చేసి వచ్చేసేవారు. సో వాళ్ళకి మధ్యాహ్నం నుంచి స్కూల్ ఉండేది కాదు. మేము నలుగురం కలిసి సినిమా డుమ్మా కొట్టి వెళ్ళేవాళ్ళమండి. మా స్కూల్లో అందరికీ తెలుసు నేను మధ్యాహ్నం రాలేదంటే మానేదని కాదు, మధ్యాహ్నం రాలేదంటే సినిమాకి వెళ్ళిందని. ఇంకా చూడండి, ఆ టిపిక సినిమాలో చూపిస్తారు కదా, ఆ టిక్కెట్లకి నన్ను తోసేవారు. నేను ముందు నుంచి నిండేవారు, ఎందుకంటే మేము 12:00 నుంచి ఉంటే 2 గంటల షోకి టికెట్కి వెళ్ళమాట. మొదట్లో అంటే మొదటి 10 మందిలో టికెట్ తీసుకుంటే ఆ ఆనందం ఉండేదండి. అబ్బబ్బబ్బా, మా అమ్మ నీట్గా జడేసి గౌరేసి పంపిస్తే సినిమాల్లో చూపిస్తా చూడండి, జుట్టంతా రేగిపోయి మొదట్లో నుంచినా సరే ఆ టికెట్ తీసుకుని రెండో రోజు సినిమా చూసేసి మేము ఒక అభిప్రాయానికి వచ్చేవాళ్ళం. ఆ వీకెండ్కి శనివారానికి సితార వచ్చేది. మా మేము రేసుకున్న రివ్యూ సితార రివ్యూ ఒకటా కాదా, అలా అంతలా అనమాట. మేము టిప్పికల్గా సినిమాలు చూసేవాళ్ళం అండి. ఎంత బాగా అందులో థియేటర్లకు వెళ్ళి చాలా బాగా చూసేవాళ్ళం. అదే అండి, అది అంటే అందులో అప్పుడులో పావులా ముందు వరుసలో అండి. అప్పుడు అప్పుడు అంటే ముందు కూర్చుంటే మాకు గొప్ప, అదే బాల్కనీ కాదు ముందు కూర్చుంటే గొప్ప, అలా చూసి వచ్చాం అనమాట. చాలా బాగా చూసాం. సో ఈనాటి ఈ కార్యక్రమాల్లో ప్రస్తుతం విరామం ఇచ్చి న్యూస్కి వెళ్దాము. ఇప్పుడు వార్తల్లో సమయం అవుతుంది.

0: తెలుగువాణి శ్రోతలకు మరలా నమస్కారం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇందాక చెప్పారు కదా రవి, వాటిలన్నింటినీ ఇంకా ఇవాళ వివరంగా చూద్దాం. ఇప్పుడు దక్షిణాది అభివృద్ధికి కలిసి నడుద్దాం. సదరన్ జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు ప్రతిపాదనలు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధిలో ఎంతో ముందంజలో ఉన్నాయి. పెట్టుబడులు ఆకర్షించడం, పరిశ్రమల ఏర్పాటులో ఈ రాష్ట్రాల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అలాగే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సమస్యలు కూడా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ సమన్వయంతో ముందుకు సాగితే మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. చెన్నై వేదికగా జరిగిన సదరన్ జోన్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు విడివిడిగా అభివృద్ధి చెందడం ఒక కోణమైతే, పరస్పరం అనుసంధానమై ఒక సమగ్ర ఆర్థిక ప్రాంతంగా ఎదగడం మరో కోణం. రెండో మార్గానికే ప్రాధాన్యమిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాల్లో విస్తృతమైన ప్రతిపాదనలు ముందుంచారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై సమీపంలో జరిగిన ఈ సమావేశాల్లో దక్షిణ రాష్ట్రాల ఉమ్మడి అభివృద్ధి, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారం, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం వంటి చర్చలు అంశాలు చర్చకు వచ్చాయి. చంద్రబాబు ప్రతిపాదనలో ప్రత్యేకంగా కనిపించిన అంశం దక్షిణాది రాష్ట్రాల కలయిక, కనెక్టెడ్ సౌత్, అమరావతి, బెంగళూరు, చెన్నైలను అనుసంధానించే రవాణా వ్యవస్థతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడును కలిపే బుల్లెట్ ట్రైన్ కారిడార్ను ఆయన ప్రతిపాదించారు. విపత్తుల సమయంలో దక్షిణాది రాష్ట్రాలు పరస్పరం సహకరించినందుకు మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా భవిష్యత్ దృష్టితో కూడుకున్నదే. ప్రముఖ నటి షావుకార్ జానకి కన్నుమూత. దక్షిణాది చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. 7 దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటి షావుకార్ జానకి 94 ఏళ్ల వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1950లో ఎన్టీఆర్ సరసన షావుకార్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె ఆ చిత్ర విజయంతో షావుకార్ జానకిగా గుర్తింపు పొందారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాలలో నటించి తారలందరి సరసన మెప్పించారు. బహుభాషా ప్రావీణ్యం ఉన్న ఆమె తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునేవారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో 1931 డిసెంబర్12 జన్మించిన ఆమె అసలు పేరు శంకరమంచి జానకి. చిన్నతనంలోనే స్పష్టమైన ఉచ్చారణ, అద్భుతమైన వాక్చాతుర్యంతో ఆకాశవాణి నాటికల ద్వారా కళారంగంలో అడుగుపెట్టారు. 1950లో మహానటుడు ఎన్టీఆర్ సరసన ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన షావుకార్ సినిమాతో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే అసాధారణమైన అభినయాన్ని అన్న కనబరిచి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె సోదరి కృష్ణకుమారి కూడా తెలుగు చిత్రసీమలో మేటి నాయకగా రాణించిన విషయం తెలిసిందే. 16 ఏళ్లకే చార్టెడ్ అకౌంటెంట్, భారతీయ టీనేజర్, ప్రపంచ రికార్డు. ఏ కెరీర్ని ఎంచుకోవాలో టీనేజర్లు ఆలోచించే సమయంలోనే 16 ఏళ్ల బాలుడు ఏకంగా చార్టెడ్ అకౌంటెంట్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. టీనేజ్లోనే సీఏ కోర్సు పూర్తి చేసిన తమిళనాడుకు సంతతికి చెందిన లక్ష్మణన్ మెయ్యప్పన్ గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. గిన్నిస్ రికార్డ్స్ ప్రకారం భారత సంతతికి చెందిన లక్ష్మణన్ 16 సంవత్సరాల 141 రోజుల వయసులోనే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పురుష చార్టెడ్ అకౌంటెంట్గా నిలిచి రికార్డు సృష్టించారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో 10వ తరగతి బోర్డు పరీక్షలు పూర్తయిన వెంటనే ఫైనాన్స్ రంగంపై ఆయనకు ఆసక్తి కలిగింది. 15 ఏళ్ల వయసులోనే ఏసీసీఐ కోర్సులో చేరిన మెయ్యప్పన్ కేవలం 1 సంవత్సరంలోనే దాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత కూడా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. సిఎఫ్ఏ చార్టెడ్ సంపాదించడంతో పాటు ప్రస్తుతం ఎంఎస్సీ ఫైనాన్స్ కోర్సు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్లోని సెంచురీ ఫైనాన్షియల్ సంస్థలో సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్గా చేస్తూ పెట్టుబడులు, ఆర్థిక మార్కెట్ల విశ్లేషణ, నిర్ణయాధికారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మధ్య ఈ జెన్జీలు గొడవ ఎక్కువైంది కదండి, అక్కర్లేని దాంట్లో జెన్జీ వీళ్ళండి జెన్జీలు అంటే జెన్జీలు అంటే నిజంగానే చిన్న వయసులో బుర్ర యూజ్ చేసి ఒక పర్టికులర్ మార్గాన్ని, మంచి మార్గాన్ని ఎన్నుకొని మంచి దారిలో వెళ్ళడం. అంతేగాని అడ్డమైన పనులు చేసి జెన్జీలని సామాన్లు నాశనం చేసి వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేసి 35 ఏళ్ళు వచ్చిన జెన్జీలని చెప్పుకుని వీళ్ళకి ఇలాంటి వాళ్ళని చూసుకొచ్చి బుద్ధి తెచ్చుకోవాలనిపిస్తుంటుంది. ఎనీవే, కారు డ్రైవర్ పిఏ లక్ష ఎలవెన్స్, తమిళనాడు ఎమ్మెల్యేలకు విజయ్ బిగ్ బొనాంజా. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ శాసనసభలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు ఆయన ఊహించని బంపర్ ఆఫర్ ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు. రాష్ట్రంలోని మొత్తం 234 మంది శాసనసభ్యులకు ప్రభుత్వం తరఫున అధికారిక వాహనం కేటాయిస్తున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు. అంతేకాకుండా డ్రైవర్, ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు 75,000 అలవెన్స్తో పాటు వ్యక్తిగత కార్యదర్శిని నియమించుకోవడానికి మరో 25,000 ప్రభుత్వ గ్రాంట్ అందజేయనట్టు తెలిపారు. తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పారదర్శకంగా, అవినీతి రహితంగా పనిచేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. బీసీకే ఎమ్మెల్యే జోషిమణి విజ్ఞప్తి మేరకు పేద కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన మొదటిసారి ఎమ్మెల్యేలను ప్రోత్సహించేందుకు అధికారిక వాహనం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల సమస్యలను వినడానికి, ప్రభుత్వ ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది. ఆర్థిక అండలేని సభ్యులు తొలిసేలుగా ఎన్నికైన వారు తమ బాధ్యతలను అలసట లేకుండా నిర్వర్తించడంలో సహాయపడేందుకు ఎమ్మెల్యేలందరికీ ప్రభుత్వ వాహనాలను అందిస్తున్నట్లు ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను అని విజయ్ తెలిపారు. బాగుంది కదండి ఐడియా, కానీ మంది కాకపోతే ఎవరికైనా ఏదైనా ఇవ్వచ్చు అంటారు కదా. కరెక్టేనేమో ఇది, గవర్నమెంట్ సొమ్ము వాడిది ఏం పోయింది. ఏఐని ఇలా కూడా వాడచ్చు అని చేసి చూపించిన కుర్రాడు. ఉజ్జయిన్లో ప్రముఖ మహాకాళేశ్వర ఆలయం వద్ద పోగొట్టుకున్న చెప్పులను ఓ వ్యక్తి ChatGPT సహాయంతో కనుగొన్నాడు. బయట పేరు పోరుకున్న వేలాది చెప్పుల మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తన పాదరక్షలను గుర్తించాడు. గోవాకి చెందిన శుభాంగ్ బోర్కర్ అనే వ్యక్తి షూరాక్లో తన చెప్పులను ChatGPT సహాయంతో ఎలా కనిపెట్టాడో తెలియచేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఆ వీడియోలో శుభాంగ్ మొదట తన చుట్టూ వరుసగా అమర్చి ఉన్న వేలాది పాదరక్షలను రికార్డు చేసి అక్కడ తన చెప్పులను గుర్తుపట్టడం ఎంత కష్టమో చూపించాడు. ఆ తర్వాత ChatGPT ఓపెన్ చేసి సదరు వీడియోతో పాటు తన చెప్పులు ఎలా ఉంటాయో తెలిపి ఒక ప్రత్యేక ఫోటోను అప్లోడ్ చేశాడు. దాని ద్వారా ChatGPT కనుక్కొందిట. ఇంక నుంచి మనం కూడా ఇలాగే చెయ్యొచ్చేమో, చెప్పులు పోవేమో చూద్దాం. ఈసారి ఇంకో గుడికి వెళ్ళి మనం కూడా ముందు, అంటే ఇది జరగాలి అంటే ముందు మన చెప్పులు వీడియో తీయాలి. అది ముందు బుర్ర పెట్టుకుని, అంటే గుడికి వెళ్తున్నా అంటే ముందు అన్ని బట్టలన్నీ రెడీ చేసుకునే కన్నా, టికెట్ కన్నా ముందు మనం ఏ చెప్పులు వేసుకెళ్తున్నా వీడియో రికార్డింగ్ పెట్టుకుని అక్కడికి వెళ్ళక ఈ పని చేయాలి.
1: అవునమ్మా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న ఫోటోలతో పాటు మన సెల్ఫీ వీడియో కూడా తీసుకోవాలి, సెల్ఫీ ఫోటో తీసుకోవాలి, ఇది నా చెప్పులు అని. ఆ తర్వాత కథ ఎలా ఉందంటే అది చెప్పు కోలాపూర్ చెప్పులు నా పోయే అన్నట్టుగా.
0: అవును, అప్పటికి ChatGPT లేక పాప వాడు పాట కూడా పాడాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్త జనరేషన్ జెన్జీ ఇగో ఇలా యూజ్ చేయించండి. ఇప్పుడు జెన్జీ అన్ని వాళ్ళ బుర్రల్ని ఇలాంటి వాటిలో యూజ్ చేస్తే బాగుంది కదా. నైస్ ఐడియా అనిపించింది మంచిగా, అందుకే మీతో షేర్ చేసుకున్నా ఈ విషయాన్ని. ఇస్లామాబాద్లో బారికేడ్లు తొలగిస్తే ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత, పాక్కు భారత్ హై షాక్. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ పరిధి దాటి నిర్మించిన అక్రమ నిర్మాణాలను భారత అధికారులు JCBల సహాయంతో గురువారం తొలగించారు. వీసా భాగం వెలుపల రహదారిపై ఏర్పాటు చేసిన భద్రతా బారికేడ్లు, క్యూ నిర్వహణ షెడ్లను యంత్రాంగం కూల్చివేసింది. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ వద్ద పాక్ అధికారులు బారికేడ్లు తొలగించిన 3 రోజుల వ్యవధిలోనే ఢిల్లీలో ఈ ఊహించని పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. కాగా ఇది ప్రతీకార చర్యనంటూ ప్రచారం సాగుతోంది. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ కార్యాలయం వెలుపల పాకిస్తాన్ అధికారులు భద్రతా బారికేడ్లను తొలగించిన సరిగ్గా 3 రోజుల వ్యవధిలోనే ఢిల్లీలోని పాక్ ఎంబసీ వద్ద భారత అధికారులు ఈ చర్యలు చేపట్టడం గమనార్హం. ఇది దేనికి జరిగింది అన్నది తొందరలో తెలుస్తుంది. మళ్ళీ మన 2 రోజులు టీవీ చూస్తే కరెక్ట్గా తెలిసిపోతాను నేను. జాతీయంగా అంతర్జాతీయంగా ఎన్నెన్నో జరిగినా వాటిలో కొన్ని వార్తాపత్రికల సహాయంతో తీసుకుని మీకు అందించడం జరిగింది. మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మీకు అందించింది, సేకరించి అందించింది లక్ష్మీ దంతుర్తి.
1: ఇందాక ఒక కుర్రాడు ChatGPT ద్వారా చెప్పులు ఎక్కడ పోయే వెతికాడన్న వార్త ఉన్నప్పుడు నాకు ఇంకో గుర్తొచ్చింది. ఇటీవలే మన కర్ణాటకలో బెంగళూరులో ఒక యువకుడు, వయసు 26-27 ఏళ్ళు, 30 లోపల ఉన్నాయి. అతను మన రోడ్డు స్కూల్ మన వర్క్కి వెళ్తుంటే బెంగళూరు రోడ్లో గోతులు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో ఈ అకౌంటబిలిటీ క్రియేట్ చేయడం కోసం అతను మన ఈ టూల్స్ లైక్ ChatGPT, జెమినాయ్ ఇవన్నీ కూడా యూజించి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి మన కర్ణాటక గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి ఏ కాంట్రాక్టర్కి ఏ రోడ్లు డెవలప్మెంట్ చేయడానికి ఏ ఏడాది ఇచ్చారు అవన్నీ కూడా సేకరించి సో అతను ఒక తన నడుపుతున్న వెహికల్స్లో డాష్ క్యామ్ పెట్టి దాన్ని రికార్డ్ చేసి ఆ రికార్డింగ్ అంతా ఫీడ్బ్యాక్ మళ్ళీ ఈ యాప్కి అందించి అనలైజ్ చేసి ఏ గొయ్యి ఎంత ఉంది, ఎంత లోతుంది, ఎంత పెద్ద ఉంది, ఏ రోడ్లో ఉంది, ఏ దానికి కోఆర్డినేట్స్ ఏంటి, లెఫ్ట్ నుంచి ఎంత, రైట్ నుంచి ఎంత, ఆ కోఆర్డినేట్స్ ఏంటి, ఆ రోడ్ ఎప్పుడు వేశారు, ఎప్పుడు గొయ్యి అయింది, అవన్నీ కూడా రికార్డింగ్ చేస్తూ ఆ అనలైజ్ చేసి ఆ రోడ్ ఎవరు ఏ కాంట్రాక్టర్ వేశారు, ఏ గవర్నమెంట్ హయాంలో వేశారు అన్నీ వేసి మొత్తం సోషల్ మీడియాలో అది అప్లోడ్ చేసి ఆ కాంట్రాక్టర్ని ట్యాగ్ చేస్తూ ఆ గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి ట్యాగ్ చేస్తూ సార్ మీరు వేసిన గొయ్య నిన్న వేస్తే రోడ్డు ఇవాళ గొయ్య వచ్చింది అని చెప్పి సో దాంతో ఏంటంటే అఫీషియల్స్ అలర్ట్ అయ్యి రోడ్ ఇప్పుడు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: అలా ప్రతి ఊరికి ప్రతి రాష్ట్రానికి వస్తే బాగుంది. ఈ మధ్యన ఇక్కడ మెల్బోర్న్లో లాస్ట్ వీక్ అయ్యింది కదా, వానలు వచ్చాక 12 కార్లు 15 కార్లు ఆ గుంట చూసుకోలేదు, చాలా పెద్ద గుంట, 15 కార్లు రాత్రికి రాత్రి ఆగిపోయాయి. సో దాని మీద ఇప్పుడు గొడవ అవుతుంది, వాళ్ళందరికీ ఇన్సూరెన్స్, వాళ్ళందరూ క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళకి పెద్ద ఇన్సూరెన్స్. సో ఇందాక రవి ఫోటోలు తీసుకోవాలన్నారు కదా, సెల్ఫీ ఫోటోలు, అదొకటి చిన్నది చెప్తానండి. మేము 3 ఏళ్ల క్రితం మా అక్క కొడుకు పెళ్లికి రాజమండ్రి ఎడుతున్నాం. మేము మా ఫ్యామిలీ, మా చెల్లి ఫ్యామిలీ, అమ్మ, అన్నయ్య ఫ్యామిలీ మొత్తం మేము ఒక 16 మంది పెడుతున్నాము. మా అందరి పెట్లు ఈ వెదవగాలు ఫారెన్ నుంచి వెళ్ళేటప్పటికి ఏముంది, అక్కడి నుంచి మళ్ళీ వచ్చేయాలి కదా, పెట్లున్నాయండి మా ఒక 26 పెట్లు అయ్యాయి. అంటే మా అక్క పెళ్లి సామాన్లు కూడా మాతో ఉండడంతో 26, 27 పెట్లు అండి. మేమేం చేసామంటే అందరం భోజనాలు చేసి లక్కీగా సరదాగా ఫోటో తీసుకున్నాం ఇంట్లో బయలుదేరే ముందర, ఎందుకంటే అన్నీ వెళ్ళాలి కదా అని పెట్లన్నీ పెట్టి హాల్లో ఫోటో తీసుకున్నాం. నాది ఒక చిన్న పెట్టే హ్యాండ్ లగేజ్ పెట్టిలో యాక్చువల్లీ బంగారాలన్నీ పెట్టాను, నా పాస్పోర్ట్ అన్నీ ఉన్నాయి. ఇవి హాల్లోకి వచ్చాక ఫోటో తీశారు. వచ్చేసాం రైల్వే స్టేషన్, ఎందుకంటే మేము 3 అంతస్తు కిందకు వచ్చాం, 3 ఆటోల్లో రైల్వే స్టేషన్కి వచ్చాం. రైల్వే స్టేషన్లో ఏం చేసాం అంటే పెద్ద ట్రాలీ తీసుకుని తిరిగి వచ్చాం. స్టేషన్కి వచ్చి కూర్చున్న తర్వాత ఎందుకో చూస్తే అంటే ఆ శ్యామాల దగ్గర మా పనమ్మాయి కూర్చునింది, మా చూస్తున్నాం పెట్లు. నాది ఆరెంజ్ కలర్ పెట్టి కళా నా పెట్టేదే అన్నాను. అమ్మ నీది ఇక్కడే ఉండాలి కదా. లేదు, అందులో నా పాస్పోర్టు బంగారాలు అందరివి ఉన్నాయి. ఒక్కసారి దట్ మీకు యూ కెన్ ఇమాజిన్, అసలు పెడుతున్నాం పెళ్లికి బంగారం ఇది ఎక్కడ మిస్ అయిందో కూడా తెలియదు కదా. వెంటనే అండి మా అన్నయ్య పాపం పరిగెట్టుకుంటూ ఆటో రిటర్న్ తీసుకునేయండి, నేను రాలేకపోతే వేరే ట్రైన్లో వస్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోయాడండి. అప్పుడు వెంటనే ఏ ఇందా ఫోటోలు తీసాం కదా తీయండి అని తీస్తే లక్కీగా అంటే మేము అందరం బెడ్రూముల్లోంచి తీసుకుని వచ్చి హాల్లో పెట్టాం. ఆ హాల్లో ఫోటోల్లో చూస్తే నా పెట్టలేదు. అప్పుడు అన్నాను అయితే ఇది గదిలోంచి రాలేదే, నా గదిలో మూల ఉండిపోయింది, ఇంట్లోనే ఉంది, అంటే ఎక్కడ పోలేదు అంకుల్ అన్నట్టుగానే మా వాడికి వెంటనే ఫోన్ చేశాం. ఒరే ఇది హాల్లోకి రాలేదురా అని చేత నా బెడ్రూమ్లో లోపల పక్కన ఉండుంటుంది చూడరా అని అన్నట్టుగానే ఉందండి. మేము అనుకున్న ఓహో టెక్నాలజీ ఇలా చాట్ జీపీటీ లేకపోయినా మా ఫోటోలు యూస్ చేసి వాడు వెంటనే తాళం తీయడం ఆ పెట్టి తీసుకుని, అఫ్కోర్స్ యాజ్ యూజువల్ ఇండియన్ ట్రైన్ లేట్ అవుతాయి కదా, వాడు వచ్చేదాక మా రైలు ఉంది, మేము అందరం కలిసే వచ్చాం. కానీ ఆ ఫోటోలతో మేము టకటకటక ట్రాక్ చేసాం అనమాట. సో ఇట్ వర్క్డ్. అదే మా బుర్రనే వాడు తీసుకుని చాట్ జీపీటీలో పెట్టి ఈ గుంటలు చేస్తున్నాడు. సో ఇట్స్ నో నథింగ్ న్యూ అనమాట.
1: అదే పెళ్లిలో వీళ్ళందరూ చేసిన ఒక ఘనకార్యం చెప్తాను. వీళ్ళేమో బస్సులో బయలుదేరారు, బస్సులో పెళ్లివారందరూ బస్సులో బయలుదేరి వస్తుంటే వాళ్ళకి ఆకలి వస్తుందిట. నేనేమో ఆస్ట్రేలియాలో ఉన్నాను, నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మేము ఇక్కడి నుంచి నల్గొండల నుంచి బయలుదేరాం, మాకు ఆకలిగా ఉంది, దారిలో ఏమైనా రెస్టారెంట్స్ ఉంటే చెప్పు, చూసి మేము అక్కడ ఆగుతాం. నేను సిడ్నీలో ఉన్నాను, వాడు దారిలో ఉన్నట్ట. నేను ఇక్కడి నుంచి మ్యాప్ ఓపెన్ చేసి వీళ్ళు ప్రయాణం చేస్తున్న బస్సును ట్రాక్ చేసి వీళ్ళమ్మ 5 నిమిషాల మైలు రాయల తర్వాత ఒక రెస్టారెంట్ వస్తుంది, గణేష రెస్టారెంట్, దాని వెజిటేరియన్ ఉంది, నాన్ వెజ్ ఉంది, ఇవన్నీ నేను చెప్పాలట. అమ్మని ఇంకా మా రాత్రి 1 గంట అయినప్పుడు నాకు
0: అంటే పెళ్లి దగ్గర బయలుదేరిపోయాం బస్సులో, బస్సులో బయలుదేరి కానీ మాకు అక్కడ తిండి లేదు సరిగ్గా ఎవరికి. నిజంగా రవే ట్రాక్ చేసి మాకు హోటల్ చెప్పారు.
1: బస్సు ట్రాక్ చేసి మీరు జీపీఎస్ లొకేషన్ ట్రాక్ చేస్తూ ఇంకొక 5 నిమిషాల్లో లెఫ్ట్ టర్న్ అండి, ఆడ రెస్టారెంట్ ఉంది, వాడికి ఫోన్ చేసి ఓ 50 మంది వస్తున్నారు బస్సు, వాళ్ళందరికీ ఫుడ్ కావాలట, రెడీగా పెట్టు అని చెప్పి నేను ఇక్కడ నుంచి ఫోన్ చేస్తా. వీళ్ళేమో ఆ రాత్రి 1 గంట దిగి వీళ్ళు ఫుడ్ తినట, లోకల్గా చూసుకోవడం కట్ట, నేను ఇక్కడ నుంచి చూశాను. అలా
0: ఉంటుంది నిజంగా, మేము అలా బాగా వాడుకుంటాం.
1: ఎనీవే ఇప్పుడు ఒక ప్రకటన ఉంది విందాం.
2: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 0409079558 పై సంప్రదించగలరు. యువర్ స్పాన్సర్షిప్ టు తెలుగువాణి ఈజ్ ట్యాక్స్ డిడక్టబుల్.
3: ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 0466916844. నెంబర్ మరి ఒకసారి 0466916844. పండుగ రోజులు మరియు శని, ఆది, పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని, ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. SVT హెలెన్స్బర్గ్ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
1: మనందరికీ తెలుసు కదా, మన తెలుగువాణి కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఇది మన తెలుగు భాషకి ప్రోత్సహిస్తూ సిడ్నీ నగరంలో గత దగ్గర 30 ఏళ్ళ నుంచి ప్రసారం అవుతున్న ఏకైక అసలు సిసలైన తెలుగు రేడియో. ఇదే రేడియో గత కొన్ని వారాలుగా మంగళవారం సాయంత్రం రీబ్రాడ్కాస్ట్ అవుతుంది, సాయంత్రం 8 గంటల నుంచి ఇదే తరంగాలపై. సో ఈరోజు ఈ కార్యక్రమం వినలేని వాళ్ళు లేదా మా వాయిస్ మళ్ళీ మీకు వినాలనిపిస్తే తప్పకుండా మీరు ఇంటర్నెట్లో ఎన్నిసార్లు అయినా వినొచ్చు, అది లైవ్ ఉంటుంది ఎన్ని రోజులైనా. కానీ ఎఫ్ఎం బ్రాడ్కాస్ట్లో, ఎఫ్ఎంలో ఛానల్లో మళ్ళీ ఈ ఇప్పుడు వింటున్న కార్యక్రమం మళ్ళీ రీబ్రాడ్కాస్ట్ అవుతుంది. అంటే ఈ కార్యక్రమం కాదు, ప్రతి శనివారం కార్యక్రమం మంగళవారం సాయంత్రం 8 నుంచి 10 గంటల వరకు రీబ్రాడ్కాస్ట్ వస్తుంది. శ్రోతలు గమనించవలసింది, మీ అందరికీ, మీ మిత్రులకి, బంధుమిత్రులు అందరికీ కూడా చెప్పండి. అలాగే విదేశాల్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్ ఛానల్లో మన కార్యక్రమాన్ని వినిపించండి. ఎందుకంటే లైవ్ స్ట్రీమ్ లింకు అక్కడ మన రేడియో వెబ్సైట్ లింక్లో తప్పకుండా ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది. అదండి, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. సో మనకి గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నప్పుడు ఈ ఇప్పుడు ఇది కూడా గుర్తుకొచ్చింది, బాల్యంది కాదు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మన
0: ప్రోగ్రామ్
1: చెప్పవలసిన ఇది బాధ్యత. యాజ్ ఎ సీనియర్ బ్రాడ్కాస్టర్ అండ్ యాజ్ ఎ కమ్యూనిటీ మెంబర్ ఇది రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రోగ్రామ్ రీబ్రాడ్కాస్ట్ అవుతుంది మంగళవారం, ప్రతి మంగళవారం, ఈ మంగళవారం కాదు ప్రతి మంగళవారం సాయంత్రం ప్రస్తుతం 8 గంటల నుంచి 10 గంటల నుంచి వినండి తప్పకుండా. డిన్నర్ చేస్తూ హాయిగా ఎంజాయ్ చేయండి.
0: ఇవాళ గుర్తు తెచ్చుకోలేని వాళ్ళందరూ మళ్ళీ మంగళవారం కావాలంటే మళ్ళీ గుర్తు చేసి మాకు
1: ఫోన్ చేయొచ్చు. మాకు మా ఇంటికి ఫోన్ చేసి మేము మా కాల్ 24/7 లైవ్లో ఉంటుంది మా కాల్, మీరు తప్పకుండా మా కాల్ చేసి మాతో షేర్ చేసుకోవచ్చు, మేము వింటాం, మేము రికార్డ్ చేస్తాం, కావస్తే నెక్స్ట్ ప్రోగ్రాంలో మళ్ళీ రీబ్రాడ్కాస్ట్ చేస్తాం.
0: మనం మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తానండి. నేను ఈ గుర్తుకొస్తున్నాయిలో ఇంకా నేను చెప్పాలనుకున్న చాలా చెప్పనే లేదు, అందుకోసం నేను మళ్ళీ గుర్తుకొస్తున్నా, మళ్ళీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ వస్తాను, అప్పుడు మళ్ళీ ఇంకొన్ని షేర్ చేసుకుందాం మనం మళ్ళీ ఇంకాను. అది ఈ పాటికి మీ అందరికి కూడా కొన్ని కొన్ని గుర్తు వచ్చి ఉంటాయి చిన్నప్పటివన్నీ, నేను స్కూళ్ళు, చదువులు, స్నేహితులు. నాకు అదే అండి, నేను నాకు పెద్ద స్నేహితులు, పెద్ద స్కూల్ స్నేహితులు ఎవరు అంత పెద్ద గుర్తులేరు.
1: ఈ సందర్భంలో ఒక అద్భుతమైన పాట నాకు గుర్తొచ్చింది, అది మన నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసింది.
0: చాలా ఇష్టమైన పాట
1: నాకు, ఎందుకంటే ఆ వాయిస్ మాడ్యులేషన్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత బాగా ఇచ్చారంటే, అందులో ఆ పదాలు వింటూ మీరే వినండి, వినే ఉంటారు తప్పకుండా, వినండి.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: జ్ఞాపకం ఉందిరా, కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవకాలు
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్టకథగా చెప్పుకుంటారు అంతే.
2: నాటి ఆ స్నేహమానంద గీతం.
3: ఈ పాట విన్న దగ్గర నుంచి మా ఇంట్లో కూడా ఊతపదం మా ఇద్దరి మధ్యకి ఏదైనా చెప్పాలనుకుంటే ఏదైనా హే వాడు వింటాడు పిల్లకి పిట్టకెందుకు చెప్పుకుంటాడని చెప్పి మా ఇంట్లో ఊతపదం ఎక్కువైపోయింది. మీ ఇద్దరు కూడా అలాగే అనుకుంటాం. ఒరే శ్రీకరు సాంబా రాసుకోరా పుస్తకంలో, మీ పిల్లలకి చెప్పరా అని చెప్తుంటాను
4: అనమాట.
3: నాన్న డోంట్ స్టార్ట్ అంటారు. లేదా వినరా, నువ్వు సాంబా పుస్తకం రాసుకోరా, మీ పిల్లలకి చెప్పాలరా కథలన్నీ, మా కథలు చెప్పాలరా అంటుంటాం. ఎందుకంటే ఆ బాల్యం వేరు, ఆ జ్ఞాపకాలు వేరు, ఆ తీపి వేరు, ఆ ఆనందం వేరు.
4: ఈ అసలేంది చెప్పుకోలేదు మన చిన్నప్పుడు మొదటి టేప్ రికార్డు టీవీ అండి. మా ఇంటి ఎదురుగుండా మాకు ఫస్ట్ వచ్చింది అదే అండి. మా ఇంటి ఎదురుగుండా వాళ్ళు ఆ రోజుల్లో డయానోరా టీవీ కొన్నారండి, 1982. అప్పటికి అది టీవీ ఎలా ఉండే తెలుసా, ఒక బీరువాలా వచ్చి ఆ రూ దానికి ఆ తలుపులు అంతా ఉండే చెక్క తలుపులు. ఓ మంచి, అసలు వాళ్ళ ఇంటికి టీవీ వస్తుందంటే రోడ్డు మేము అందరం స్వాగతించాం. వాళ్ళ ఇంట్లో టీవీ వస్తుందని తెలుసు, ఎందుకంటే ఆయన హైదరాబాద్ ఢిల్లీ నుంచి కొనుక్కుని వచ్చారు. ఆయన రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నారంటే మేము అందరం గుమ్మల్లో నుంచుని వెయిట్ చేశాను చూడండి. అబ్బో అసలు ఇప్పటికీ మా అందరికీ ఆ డయానోరా టీవీలో, మేము విజయవాడలో ఉండడంతో మాకు హైదరాబాద్ టీవీ వచ్చేది కాదు. దాంతో సాయంత్రం 5 నుంచి ఇది తెలిసిన వాళ్ళకి మీకు తెలుస్తుంది, కూర్చుని ఆ పైన యాంటీనాని తిప్పి ఆంటీ ఏమో కింద తిప్పేవారు, మేమేమో పైన నుంచిన వాళ్ళం. నలుగురం అనమాట, మేము ముగ్గురు పిల్లలం, వాళ్ళ పిల్ల నలుగురం, ఒక్కొక్క వాళ్ళకి 3 అంతస్తులు ఇల్లనమాట. ఒక్కొక్క అంతస్తులో ఉండి ఆంటీకి వినిపించాలన్నమాట. మధ్యలో ఇద్దరు పనాళ్ళు వచ్చిందా అలాగనమాట. ఆంటీనా తిప్పితే హైదరాబాద్ ప్రోగ్రాం ఓ అరగంట వచ్చేది. చచ్చి చూడ్డానికి మొదలెట్టంగానే అన్నదాత కార్యక్రమం వచ్చేది, ఇంకేమీ వచ్చేది కాదు. ఆ తర్వాత 1983 విజయవాడకి ఇందిరాగాంధీ ఇదిచ్చి మాకు ఢిల్లీ దూరదర్శన్ వచ్చింది. దాంతో మాకంతా ఢిల్లీ ప్రోగ్రాంలు వచ్చాయి. మేము ఇంకప్పటి నుంచి మేము హైదరాబాద్ చూసేవాళ్ళం కాదు. సో చిన్నప్పటి నుంచి మేమందరం హిందీ సినిమాలు హిందీ సీరియల్స్ బాగా చూడడంతో ఇప్పుడు మే అచ్చేసే బాత్కర్ శక్తి హిందీ, మేమన్నెవరో అంటే నీకు హిందీ వచ్చారు ఆ అచ్చేసే బాత్కర్ శక్తి ఆ తూ తేరా మేరా బో బాగా వచ్చేటట్టు అనమాట. సో మాకు టీవీ అంటే అదనమాట. ఆ టీవీకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్ల ఒక్కతే ఉండేది, మేము ముగ్గురు వెళ్ళి మొత్తం అసలు A to Z చూసేసేవాళ్ళం అనమాట. ఏ ఈ మధ్యాహ్నం 1 గంట న్యూస్ నుంచి ఎందుకంటే 1 గంట తర్వాత ఆదివారం పరభాష సినిమాలు వచ్చేవి కదా, అందులో శంకరాభరణం వచ్చిన రోజున ఉన్నారండి వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ప్లేటర్ గారు వాళ్ళ పెద్దిల్లు, వాళ్ళు టీవీని హాల్ నుంచి తీసి యాంగిల్ మార్చాల్సి వచ్చింది, ఎందుకంటే మా సందు వచ్చేసారు శంకరాభరణం సినిమా టీవీలో వస్తుంది అని. అంటే మొదటిసారి దూరదర్శన్ వాడు వేశాడనమాట. ఓ అంటే మాకు టీవీ అంటే అక్కడే అనమాట. అక్కడి నుంచి అంకుల్ టెన్నిస్ చూసేవారు మాకు. ఆ లవ్వాలు లవ్వు అసలు అంటే టెన్నిస్ని ఎలా పాయింట్స్ చెప్తారు అంకుల్ నేర్పించారనమాట. సో మాకు ఇప్పటికీ టెన్నిస్ చూసింటే లవ్వాలు మేము వచ్చినారనమాట, లవ్వు అంటుంటా. మాకు అది ఒక పెద్ద చాలా క్రికెట్ స్కోర్ వినడం చచ్చినా అర్థమయ్యేది కదా హిందీ ఇంగ్లీష్, కానీ చూస్తూ విన్న తర్వాత వాడు ఏం మాట్లాడుతున్నా అర్థమై వీ కుడ్ గ్రాస్ప్ ఇట్ అనమాట. సో నిన్న ఇవాళకి ఇవన్నీ మా గుర్తుకొస్తున్నాయి.
3: వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మొన్న లాస్ట్ సండే మన న్యూస్లో కూడా కవర్ చేయడం మర్చిపోయాం. లాస్ట్ సండే మనం ప్రపంచం అంతా భారత 80వ స్వాతంత్ర దినోత్సవం చాలా ఘనంగా చేశారు. మన సిడ్నీలో కూడా చాలా ప్రాంతాల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగింది. మన ఫ్లాగ్ హాయిస్టింగ్ మన కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా వారి ఆఫీస్లో కూడా జరిగింది. నేను ద్రౌపది ముర్ము గారి స్పీచ్ వినలేదు, కానీ అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ చెప్తుంటే తెలిసింది ఆవిడ మన తెలుగు భాషలో ఉన్న ఒక అద్భుతమైన పదాలని, ఎవరి గురజాడ అప్పారావు గారి కోట్ని కోట్ చేస్తూ ఆవిడ ద్రౌపది గారు ముర్ము గారు కంక్లూడ్ చేశారు. అది ఒకసారి మనం విందాం.
5: Indian is the real objective of building Viksit Bharat. The great nationalist writer Gurjada Appa Rao, who wrote in Telugu, conveyed a timeless message of patriotism in one of his songs. Desh munnu priminchu mona, manchi onnadi penchu mona. Desh motte matti kadoi, desh monte manusuloi. The essence of these lines is love, యువర్ కంట్రీ, ఫస్ట్ ఆర్ గుడ్నెస్. ఏ నేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఇట్స్ ల్యాండ్, ద నేషన్ ఈజ్ ఆల్ ఇట్స్ పీపుల్. ఇట్ ఈజ్ మై బిలీఫ్ దట్ విత్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఎఫర్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్, పీపుల్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఈజ్ టౌన్.
3: ఈ విధంగా గురుజాడ అప్పారావు గారి కోటిని ఆవిడ చదవటం, ఇది రెండోసారి ఈ సందర్భంలో. ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ లాస్ట్ బడ్జెట్ ప్రజెంట్ చేసిన చెప్పిన టైంలో కూడా ఈ కోట్
4: ఆవిడ
3: తెలుగువారు కాబట్టి తెలుగు చాలా చక్కగా స్పష్టమైన తెలుగులో చెప్పింది ఆవిడ. కానీ ఈవిడ చాలా చక్కగా ఆవిడ
4: చాలా
3: ఆయన మన కౌన్సిల్ జనరల్ గారు ఈ వాక్యం చదువుతుంటే చాలా ఆనందం వేసింది. అండ్ ఎనీవే ఐ థాట్ ఐ విల్ షేర్, ఐ వాంటెడ్ టు షేర్ దిస్ ఇంట్రెస్టింగ్, గుర్తుకొచ్చింది సో మీతో షేర్ చేసుకుంటా.
4: ఇంకో గుర్తు వచ్చిందా? ఎనీవే ఈ మా ఈ రాజు గుర్తింపు అదే గుర్తుకొస్తున్నాయిలో చివరిగా ముగింపండి ఈ చిన్న కవితతో ముగిస్తున్నాను. పరుగు పరుగున సాగిన బడిబాటలు, పైసా ఐస్ ముక్కల కోసం కొట్లాటలు, అమ్మమ్మ చేతి ఆవకాయ ముద్దల రుచి, తాతయ్య చెప్పిన చందమామ కథల లడాయి, నవ్వితే మనస్ఫూర్తిగా నవ్వే కాలమది, ఏడిస్తే క్షణంలో మర్చిపోయే ప్రాయమది, గాయాలైనా మోకాళ్ళకి గాని మనసుకు కాదు, ఆ అమాయకపు నవ్వుల లోకం మళ్లీ రాదు, కాగితం పడవలే మా సొంత నౌకలు, మట్టి బొమ్మలే మా రాజభవనాలు, పెద్దరికం తెచ్చిన ఈ రంగుల లోకల్లో వెతుకుతున్నా దొరకని నిఖార్సైన స్నేహాలు, బాల్యం అంటే పెద్దవాళ్ళు చెప్పే కథలు అవి. ఇవన్నీ అండి మన బాల్యం గుర్తుకొస్తున్నాయిలో ఇవన్నీను. కాలం మారుతుంది, మనుషులు మారుతారు, కానీ చిన్నప్పుడు మనసు పొరల్లో దాచుకున్న జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మారవు. ఈరోజు మనం ఎన్ని ఏసీ గదుల్లో కూర్చుని కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్నా, ఆనాటి రేకుల షెడ్ బళ్ళో దోస్తులతో పంచుకున్న లంచ్ బాక్స్ రుచిని ఏ 5-star హోటల్ కూడా ఇవ్వలేదు. రూపాయి నాణ్యం దొరికితే ప్రపంచాన్నే గెలిచినంత సంబరపడిపోయిన ఆ అమాయకత్వమే మన బాల్యం. ఆ రోజులు మళ్లీ తిరిగి రాకపోయినా ఆ మధుర స్మృతులను గుండెల్లో భద్రపరచుకుంటూ మన పిల్లలకు కూడా అలాంటి స్వచ్ఛమైన బాల్యాన్ని అందించడమే మనం చేయగలిగిన పని. మాతో పాటు మీరు కూడా మీ చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారని, ఆ తీయని ఆనందం మీ పెదవుల మీదకు చిరునవ్వు తెచ్చి ఉంటే మా ప్రయత్నం సఫలమైనట్టే. మరోసారి మంచి మరో మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా సెలవు.

0: ఈరోజు దాంట్లో మెసేజ్లు ఏం లేవండి, చేసిన కాల్స్లో ఉమా అబ్బినేని గారికి ఈ స్వాగత్ బిర్యానీ వారి $25 గిఫ్ట్ వోచర్ పంపించడం అవుతుంది. ఉమగారు మీరు ఎంజాయ్ చేయండి బాగాను, స్వాగత్ మన విజయవాడ వంటల రుచి కదా, బాగా ఎంజాయ్ చేయండి. మీకు అందరికి ఫోన్ చేసిన ప్రతి వాళ్ళకి పేరు పేరున మా ధన్యవాదాలు, చాలా సంతోషం అండి. పేరు ఫోన్ చేయని వాళ్ళు కూడా గుర్తు తెచ్చుకోండి, ఆనందించండి, మా కబుర్లు విని మీవి గుర్తు చేసుకోండి, హ్యాపీగా ఈ వీకెండ్ అంతా వాటి గురించే మాట్లాడుకోండి. నిన్ననే అసలే శ్రావణ మాసం పేరెంటాలు అయ్యాయి కదా, ఇవాళ కూడా కలుస్తుంటారు, చక్కగా అందరితో షేర్ చేసుకోండి. బీ హ్యాపీ ఆల్ ద టైమ్.
1: వచ్చేవారు ఇదే తరంగాలపై మరీ అద్భుతమైన ప్రోగ్రామ్తో మీ ముందు వస్తున్న వారు విజయ గొల్లపూడి అండ్ సాయి గొల్లపూడి గారు. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం అండి. మీ దగ్గర సెలవు తీసుకుంటున్నది రవికుమార్ దంతుర్తి,
0: లక్ష్మీ దంతుర్తి.
1: నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.

0: charge. Drop it on me.
1: Yeah.

0: 98.5
1: 2000 FM
2: 霸凌往往

98.5 2000 FM.